ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నెల్లూరులో సమయం 6:05. క్షేత్రదర్శిని మీరిప్పుడు వింటారు. ప్రతిరోజు క్షేత్రదర్శినిలో ప్రముఖమైన, ప్రత్యేకమైన, చారిత్రాత్మకమైన, పురాతనమైన ఎన్నో టెంపుల్స్ గురించి తెలుసుకుంటూ ఆధ్యాత్మికంగా భక్తి గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. మరి ఈరోజు క్షేత్రదర్శనంలో కూడా అలాంటి ఒక పురాతనమైన ఆలయం గురించిన విశేషాలను తెలుసుకుందాం.

క్షేత్ర దర్శనిలో భక్తి గీతాలు వింటున్నారు. శివపార్వతుల కళ్యాణమే జరగని ఒకే ఒక్క ఆలయం అది. పూజారి చీరకట్టుతో వచ్చి పూజ చేసే ఆచారం ఉంది ఆ ఆలయంలో. శ్రీరంగంలో ఉన్న శ్రీరంగనాథస్వామి ఆలయానికంటే పురాతనమైన చారిత్రాత్మకమైన ఆలయం అది. చోళరాజుల కాలంలో నిర్మించిన ఆలయం. ఇంతకీ మరి అది ఏ ఆలయం, ఎక్కడుంది తెలుసుకుందాం ఈనాటి క్షేత్ర దర్శనిలో ఈ భక్తి గీతం తర్వాత.

భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం వీటన్నిటినీ పంచభూతాలంటాం. అలాంటి పంచభూతాలకు అధిపతి పరమేశ్వరుడు. ఆయన కొలువైన పంచభూత క్షేత్రాలలో ఒకటి తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న జంబుకేశ్వరాలయం. ఇక్కడ శివుడు జలలింగ రూపంలో పార్వతీదేవి అఖిలాండేశ్వరిగా పూజలందుకుంటున్నారు. పూర్వం తెల్ల నేరేడు వృక్షాలు ఇక్కడ ఉండటం వల్లనే దీనికి జంబుకేశ్వరం అనే పేరు వచ్చింది. మరి ఈ ఆలయం గురించిన స్థల పురాణం గురించి తెలుసుకుందాం క్షేత్రదర్శనిలో. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

క్షేత్రదర్శనిలో జంబికేశ్వర ఆలయం గురించిన విశేషాలను తెలుసుకుంటున్నాం. శంభుడు అనే ఋషి శివుణ్ణి పూజించనిదే పచ్చిగంగ కూడా ముట్టుకునేవాడు కాదట. ఒకసారి శంభుడికి శివుణ్ణి నేరుగా పూజించాలి అనే కోరిక కలగటంతో శివానుగ్రహం కోసం తపస్సు చేశాడట. మరి అంతటి భక్తికి శివుడు మెచ్చుకోకుండా ఊరుకుంటాడా? వెంటనే ప్రత్యక్షమై త్వరలోనే తను ఇక్కడ వెలుస్తానని చెప్పి అంతర్ధానమయ్యాడు. మాట ఇచ్చినట్లుగానే కొన్నాళ్లకు శివుడు జలలింగంగా, శంభుడు జంబువృక్షంగా మారి స్వామిని అర్చించటం ప్రారంభించాడు. అందుకు నిదర్శనంగా ఇప్పటికీ మనం ఈ క్షేత్రంలో తెల్లనేరేడు వృక్షాన్ని చూడొచ్చు. ఈ ఆలయం గురించి మరికొన్ని విశేషాలు నేను మీకు చెప్తాను క్షేత్రదర్శనిలో.

క్షేత్ర దర్శనిలో జంబకేశ్వర ఆలయం గురించిన విశేషాలను వింటున్నాం. శ్రీకాళహస్తిలో ఉన్న వాయులింగానికి ఏనుగు సాలీడు పూజలు చేశాయి అనే విషయం మనందరికీ కూడా తెలుసు. అలాగే ఇక్కడ కూడా స్వామివారిని ఏనుగు సాలీడు పోటీపడి మరీ పూజ చేయటంతో స్వయంభూగా ప్రత్యక్షమై మోక్షాన్ని ప్రసాదించారనే కథ కూడా ఇక్కడ ప్రతీతి. ఇక్కడ శివపార్వతులకు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కళ్యాణం అనేది అస్సలు జరగదు. ఇలా కళ్యాణం జరగకపోవడానికి వెనుక ఒక కథ ఉంది. మరి ఆ కథ ఏంటో మనం చెప్పుకుందాం క్షేత్ర దర్శనిలో.

క్షేత్ర దర్శనంలో జంబికేశ్వర ఆలయం గురించిన విశేషాలను మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ శివపార్వతుల్ని గురుశిష్యులుగా భావిస్తారు. ఎందుకు గురుశిష్యులుగా భావిస్తారు అంటే, లోక కళ్యాణం కోసం పరమేశ్వరుడు తపస్సు చేస్తున్నప్పుడు పార్వతీదేవి ఆ తపస్సుని భగ్నం చేసే ప్రయత్నంలో ఆగ్రహించిన శివుడు ఆమెకు శాపాన్ని ఇస్తాడు, భూలోకానికి వెళ్లి సాధారణ మహిళలాగా జీవించమని. అప్పుడు పార్వతీదేవి తన తప్పు తెలుసుకుని క్షమించమని వేడుకోగా కావేరీ నది ఒడ్డుకు వెళ్లి తపస్సు చేయమని చెప్తారట. ఆ క్రమంలోనే పార్వతీదేవి లింగాన్ని తయారు చేసి పూజించటంతో ఆ భక్తికి మెచ్చిన శివుడు గురువుగా మారి తనకు జ్ఞానబోధ చేశారట. ఆ గురుశిష్య బంధం కారణంగానే ఈ ఆలయంలో శివపార్వతుల కళ్యాణం అనేది జరగదు. ఈ పురాతనమైన ఆలయం గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం ఈ భక్తిగీతం తర్వాత.

క్షేత్ర దర్శనంలో జంబికేశ్వర ఆలయం గురించిన విశేషాలు తెలుసుకుంటున్నారు. 11వ శతాబ్దంలో అంటే సుమారు 1800 సంవత్సరాల క్రితం కొచెంగనాన్ అనే చోళరాజు ఈ ఆలయాన్ని నిర్మించారట. ఆలయ నిర్వహణ మాత్రం ఆ తర్వాత పల్లవరాజులు, పాండ్యులు, విజయనగర రాజులు చేసినట్లుగా శాసనాలు చెప్తున్నాయి.

ఏడంతస్తుల గోపురంతో ఉండే ఈ ఆలయంలో 5 ప్రాకారాలుంటాయి. ఒక ప్రాకారాన్ని స్వయంగా ఆ పరమశివుడే నిర్మించాడట. అందుకే ఆ ప్రాకారాన్ని విభూతి ప్రాకారం అంటారు. ఈ ఆలయంలో శివపార్వతులు పక్కపక్కన కాకుండా ఎదురెదురుగా ఉంటారట. ఇక్కడ స్వామివారు జలలింగ రూపంలో పూజలు అందుకుంటున్నప్పటికీ శివలింగం నీటిలో ఉండదు. పానభట్టం పైన మాత్రం ఎప్పుడూ నీటి ఊట ఉంటుంది. ఈ ఆలయంలో పూజారి మధ్యాహ్న వేళలో మహిళల చీర కట్టుకుని అర్చన చేస్తారు.

క్షేత్ర దర్శనంలో జంబకేశ్వర ఆలయం గురించిన విశేషాలు తెలుసుకుంటున్నాం. ఈ ఆలయంలో పూజారి మహిళల చీర కట్టుకుని అర్చన చేస్తారు అని చెప్పాను కదా. మరి ఎందుకు ఇలా అర్చన చేస్తారు అంటే, స్వయంగా ఆ అమ్మవారే పరమశివుడికి పూజ చేస్తున్నట్లుగా అనుభూతి చెందుతారట. మరి ఇక్కడ శక్తి స్వరూపిణి అయిన అమ్మ అఖిలాండేశ్వరిగా చతుర్భుజాలతో నుంచుని దర్శనమిస్తారు. అమ్మవారి ఉగ్రరూపాన్ని శాంతింపచేయటానికి ఆదిశంకరుల వారు ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించటంతో పాటు శ్రీచక్ర ఆకారంలో ఉండే కర్ణాభరణాల్ని అమ్మవారికి అలంకరించారట. ఇప్పటికీ ఈ కర్ణాభరణాల్ని చూడటం ఐశ్వర్యకారకమని భక్తులు నమ్ముతారు. అలా ఉగ్రరూపంలో ఉన్న అమ్మని శాంతింపచేయటానికి చెవి లోలాకుల్ని అలంకరించి కొంతవరకు శాంతపరిస్తే వినాయకుడి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి మరింత శాంతపరిచారట. ఈ ఆలయం గురించి మరికొన్ని విశేషాలు మాట్లాడుకుందాం క్షేత్ర దర్శనిలో.

క్షేత్ర దర్శనంలో తమిళనాడులోని తిరుచిరాపల్లి వద్ద ఉన్న జంబుకేశ్వర ఆలయం గురించిన విశేషాలు తెలుసుకుంటున్నాం. ఇక్కడ బ్రహ్మోత్సవాలు, వసంతోత్సవాలు, కార్తీక మాసంలో ఇంకా మహా శివరాత్రి పర్వదినాన జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలు చూడ్డానికి దేశం నలుమూలల నుండి ఎంతోమంది భక్తులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. పరమ పవిత్రమైన జంబుకేశ్వరం పవిత్ర కావేరీ నది ఒడ్డున ఉంది. ఇక్కడ కావేరీ నదిలో స్నానమాచరించటం, జంబుకేశ్వరుడిగా వెలిసిన శివుణ్ణి కొలవటం ద్వారా సకల మనోభిష్టాలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. సకల ఈతి బాధలు తీరిపోవడానికి, దీర్ఘసుమంగళితనానికి, అష్ట ఐశ్వర్యాలకు తప్పక దర్శించాల్సినటువంటి క్షేత్రం జంబుకేశ్వర ఆలయం. మరి ఇంతటి ప్రాచీనమైన ఈ ఆలయానికి చేరుకోవాలంటే ఎలా వెళ్ళాలి? విమానం ద్వారా వచ్చేవారైతే తిరుచిరాపల్లి విమానాశ్రయంలో దిగితే సరిపోతుంది. అక్కడి నుండి ఆలయానికి ఆటోలు, బస్సులు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. అదే ట్రైన్లో వచ్చేవారైతే శ్రీరంగం నుండి ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

ఇది ఈనాటి క్షేత్రదర్శిని. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం సరిగ్గా 7 గంటలు. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. రోజా చిత్రం నుండి మిన్మిని పాడిన పాట, రాజశ్రీ గీతం, ఏఆర్ రెహమాన్ సంగీతం.

0: సునీగీతం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 5వ ఎడిషన్ ప్రారంభించనున్నారు. భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్, ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. యూపీఐ ద్వారా జరిగే 2000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. T20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో ఈరోజు జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 5వ ఎడిషన్ ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు 600 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ కంపెనీలు, 40కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సెమి సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాయి. ప్రపంచ సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగాన్ని ఒకే వేదికపై తీసుకురావడానికి, ఆవిష్కరణలు, తయారీ, పెట్టుబడులు, ప్రతిభను పెంపొందించేందుకు ఇది ఒక ప్రధాన వేదికగా నిలుస్తుంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కీలక ఉపన్యాసాలు, ప్యానెల్ చర్చలు, వ్యూహాత్మక సమావేశాలు ఉంటాయని తెలిపింది. సెమీకండక్టర్ తయారీ, ఆధునిక సాంకేతికతలతో పాటుగా ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చిస్తారని ఆ శాఖ పేర్కొంది. గ్లోబల్ సెమీకండక్టర్ భాగస్వామిగా భారత స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు, భాగస్వామ్యాలు, పెట్టుబడి అవకాశాలు అన్వేషించేందుకు భారతీయ అంతర్జాతీయ కంపెనీలకు ఈ సదస్సు ఒక అద్భుత అవకాశం అందిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. రాజస్థాన్ పట్టణ ఎన్నిక స్థానిక ఎన్నికల్లో విజయం సాధించినందుకు బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన, అభివృద్ధి విధానాలకు రాజస్థాన్ ప్రజలు మరోసారి పూర్తి మద్దతిస్తున్నారని స్పష్టమైందని ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ విజయం రాష్ట్రాన్ని ప్రగతి పదంలో కొత్త శిఖరాలకు చేర్చడమే కాకుండా ప్రతి ఒక్కరి జీవితాల్లో శ్రేయస్సు తీసుకురావడానికి ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని బలపరుస్తుందని తెలిపారు. ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు సిఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ వికాస్ మోహన్ సింగ్, సిఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జితేంద్ర, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి పరిశీలించారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు, ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో తీసుకోవలసిన భద్రతా ఏర్పాట్లు, చర్యలకు సంబంధించి పలు శాఖల అధికారులకు సూచనలు చేశారు. విమోచన దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్లో

0: ఎస్ఐపీ రాధాకృష్ణన్ ప్రసంగిస్తారు. ఈ వేడుకల్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు పాల్గొంటారు. భారత యాక్ట్ ఈస్ట్ పాలసీ మహాసాగర్ ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన భారత్ వియత్నాం జాయింట్ కమిషన్ 19వ సమావేశానికి సహ అధ్యక్షత వహిస్తూ ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో వియత్నాం ముఖ్యమైన భాగస్వామిని పేర్కొన్నారు. గత 3 ఏళ్లలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమయ్యాయని తెలిపారు. వియత్నాం విదేశాంగ మంత్రి లే హోయ్ ట్రుంగ్తో జరిగిన సమావేశంలో రక్షణ రంగ సహకారం, వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, అంతరిక్ష రంగం వంటి వివిధ అంశాలపై చర్చించారు. భారత్ వియత్నాం దౌత్య సంబంధాల స్మరణోత్సవాల సందర్భంగా వచ్చే ఏడాదిని భారత్ వియత్నాం స్నేహ సంవత్సరంగా పాటించాలని ఇరు దేశాలు అంగీకరించాయి. బ్రిక్స్ సదస్సు విజయవంతమైందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ హర్షం వ్యక్తం చేశారు. చాలా దేశాల అధినేతలు స్వయంగా హాజరు కావడం ద్వారా భారత్ శక్తి ప్రపంచానికి తెలిసిందన్నారు. ఉగ్రవాద చర్య ఏదైనా అది ఒక నేరపూరి చర్యనని బ్రిక్స్ దేశాలు స్పష్టంగా పేర్కొన్నాయని, అంతేకాకుండా పెహల్గామ్ దాడిని ఖండించాయని మంత్రి తెలిపారు. ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం అవలంబించాలని, ఉగ్రవాదం ఎదుర్కోవడంలో ద్వంద్వ వైఖరిని బ్రిక్స్ తిరస్కరించిందని డాక్టర్ జయశంకర్ తెలిపారు.
1: The BRICS was very clear that any act of terrorism is criminal and they in fact explicitly recognized Pahalgam attack. They condemned terrorism in all its forms and manifestations, including cross-border terrorism, and emphasized the zero tolerance for terrorism, rejected double standards in countering it.
0: Akashavani, Vartalu Vintunnaru. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్ఓడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యూపీఐ ద్వారా జరిగే 2,000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రూపే డెబిట్ కార్డ్స్ ద్వారా చేస్తే ఈ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు వర్తించవని, ఈ లావాదేవీలపై బ్యాంక్ సిస్టమ్ ప్రొవైడర్స్ ఎలాంటి ఛార్జీలు విధించలేరని గెజెట్ నోటిఫికేషన్లో పేర్కొంది. యూపీఐ లావాదేవీలపై నిబంధనలు స్పష్టం చేసేందుకు చెల్లింపు పరిష్కార వ్యవస్థల చట్టం కింద ఈ మార్పులు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే అన్ని యూపీఐ లావాదేవీలు ఉచితంగా కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. యూపీఐ వినియోగదారులపై ఛార్జీలు విధించే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. నయాభారత్ నషా ముక్త్ భారత్ ఉద్యమం ఇప్పటి వరకు 34,54,00,000 పైగా పౌరులకు చేరుకుందని సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ పేర్కొంది. వీరిలో 13,70,00,000 మందికి పైగా యువత, 10,64,00,000 మంది మహిళలు ఉన్నారని తెలిపింది. 1,67,000 పైగా నషా ముక్తి మిత్రులు ఈ ప్రచారంలో పాల్గొన్నారని మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాస్ పంత్ తెలిపారు. దేశవ్యాప్తంగా 31,40,000 పైగా అవగాహన కార్యక్రమం నిర్వహించినట్టుగా వెల్లడించారు. ఆన్లైన్ ద్వారా 10,00,000 పైగా పౌరులు భాగస్వాములుగా చేయటమే మంత్రిత్వ శాఖ లక్ష్యమని పేర్కొన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఈ నెల చివరి నాటికి జాతీయ స్థాయి సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి మరింత వేగవంతమైన మెరుగైన సేవల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 1033 హెల్ప్ లైన్ అధునాతన సాంకేతికతతో అప్గ్రేడ్ చేయనుందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. 1033 హెల్ప్ లైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్, స్మార్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ వంటి ఆధునిక సాంకేతికతలతో పాటు అత్యవసర సమయాల్లో ఆపరేటర్లు కూడా తమ సేవలు కొనసాగిస్తారని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 2018లో ప్రారంభించిన ఈ హెల్ప్ లైన్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. వైద్య అత్యవసరాలు, అంబులెన్సులు, క్రెయిన్లు, పెట్రోలింగ్ వాహనాల సమయం, అలాగే ఫాస్టాగ్ సమస్యలకు ఇది సహాయపడుతుంది. ఒమన్ తీరంలో హర్ముజ్ జలసంధి సమీపంలో పనామా జెండా కలిగిన చమురు ట్యాంకర్పై జరిగిన దాడితో అమెరికా, ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. చట్టవిరుద్ధమైన మార్గాన్ని ఉపయోగించడం వల్ల కలిగే ముప్పుపై ముందే హెచ్చరికలు జారీ చేశామని ఐఆర్జీసీ పేర్కొనగా అమెరికా సెంట్రల్ కమాండ్ ఖండించింది. గత నెలలో ఇరాన్ క్షిపణి దాడి వల్ల ఈ ట్యాంకర్ నిరుపయోగంగా మారిందని, ఒమెన్ తీరంలోని సమయంలో ఇరాన్ డ్రోన్ మరోసారి దాడి చేసిందని వెల్లడించింది. మరోవైపు ఈ నౌకలో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని, వారిలో ఒక నావికుడు గల్లంతైనట్టుగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

భారత్ అధ్యక్షతన జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమ్మేళనం విజయవంతమైందిగా యుఎస్ విశ్లేషకులు మైఖేల్ కుగెల్మాన్ అభివర్ణించారు. భిన్నాభిప్రాయాలు గల దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించడంలో భారత్ సమర్థత న్యూఢిల్లీ డిక్లరేషన్ ప్రతిబింబిస్తోందని తెలిపారు. పెరుగుతున్న భారత్ ప్రభావాన్ని బ్రిక్స్ కూటమి చాటుతోందన్నారు. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సహా పలువురు దేశాల నేతలు పాల్గొన్నారు. ప్రపంచ జనాభాలో సగం, జీడీపీలో 40% ప్రాతినిధ్యం వహించే 11 దేశాలు ఈ సదస్సులో ఏకగ్రీవంగా న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026 ఆమోదించాయి. ప్రపంచ వాణిజ్యం దెబ్బతీస్తే ఏకపక్ష సుంకాలపై ఈ డిక్లరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదంపై పోరు, వివాదాల శాంతియుత పరిష్కారం వంటి అంశాలపై సహకారం అందించాలని కోరింది. పాశ్చాత్య దేశాల ఆర్థిక వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ను బలోపేతం చేయడంతో పాటుగా సభ్య దేశాల మధ్య వాణిజ్యం పెంపొందించడం ఈ డిక్లరేషన్ ప్రధాన ఉద్దేశమని కుగెల్మాన్ పేర్కొన్నారు. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కేరళ, మహే, పంజాబ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. రాగల 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జమ్మూకాశ్మీర్, లడాక్, జార్ఖండ్, ఒడిస్సా, రాజస్థాన్లో ఉరుములు బెరుపుతూ కూడిన వర్షాలు కొనసాగుతాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. T20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 7:30 ప్రారంభమవుతుంది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 5వ ఎడిషన్ ప్రారంభించనున్నారు. భారత యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్, ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. యూపీఐ ద్వారా జరిగే 2,000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. T20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో ఈరోజు జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టడీ క్లాక్లో సమయం 7:15. ఇది మన చట్టం. యువతలో నైపుణ్య శిక్షణ తెలంగాణ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ ఆఫ్ యూత్ సర్వీసెస్ శ్రీ కె వేణుగోపాల్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన యువతలో నైపుణ్య శిక్షణ. ఈ అంశం గురించి తెలియజేయడానికి తెలంగాణ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ ఆఫ్ యూత్ సర్వీసెస్ కే వేణుగోపాలరావు గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి వేణుగోపాలరావు.
1: నమస్కారం అండి.
0: నేటి యువతే రేపటి భవిత అంటుంటారు. కాబట్టి యువత ప్రాపర్ స్కిల్స్ని సాధించి, వాళ్ళు నేర్చుకున్న విద్యలో పటుత్వం సాధించి దేశ భవిత నిర్మాణానికి తోడ్పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి యువతలో నైపుణ్యతను కలిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ ఏ విషయాల పట్ల వారికి స్కిల్స్ అందజేస్తున్నారు?
1: మీరు చెప్పినట్టుగా యూత్కి స్కిల్ అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే ఆ స్కిల్స్ ఉంటేనే రేపు పొద్దున్న ఫ్యూచర్లో వాళ్ళ ఎంప్లాయ్మెంట్లో కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఎంటర్ప్రెన్షిప్ స్టార్ట్ చేసినా కూడా స్కిల్స్ అనేది చాలా అవసరం. ఇది గుర్తించే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక వృత్తి నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్

0: ద్వారా అందిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే పదో క్లాస్ పాస్ అయి ఫెయిల్ అయిన దగ్గర నుంచి మొదలు పెడితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఏమి చదువుకున్నా దాంతోపాటు కొన్ని స్కిల్స్ కూడా నేర్చుకోవాలనేది మా ఉద్దేశం. సో దీనికోసమని డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ద్వారా కొన్ని కోర్సెస్ మేము అందిస్తున్నాం. అందులో ముఖ్యంగా సెట్విన్ అనే ఆర్గనైజేషన్ ద్వారా లో లెవెల్ అంటే 10th క్లాసు ఇంటర్మీడియట్ పాస్ ఫెయిల్ అయిన వాళ్ళందరికీ కూడా ఒక 40 నుంచి 50 కోర్సుల్లో వాళ్ళకి శిక్షణ అందిస్తాం. దాని తర్వాత కొంచెం నిర్మాణ రంగానికి సంబంధించిన కోర్సుల కోసం అని చెప్పేసి NAC నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ రెండు మెయిన్ ముఖ్యమైన మా శిక్షణ సంస్థలు. వీటితో పాటు శ్రీ రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ అని భూదాన్ పోచంపల్లిలో ఒకటి రెసిడెన్షియల్ ప్రోగ్రామ్తో వాళ్ళు శిక్షణ ఇస్తారు అక్కడ డిఫరెంట్ కోర్సెస్లో. ఇవి అన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు స్కిల్ నేర్చుకొని మీ జీవితంలో మీరు స్థిరపడండి. దానికి తగ్గట్టుగా వీళ్ళకి ఇక్కడ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చి పంపించడం జరుగుతుంది.
1: మనం ఒక విషయం గమనిస్తుంటాం వేణుగోపాలరావు గారు, అకాడమిక్స్ చదువుకున్న వాళ్ళు ఉద్యోగ సముపార్జనలో పోటీ పరీక్షలు ఎదుర్కొని ఎంతమంది సక్సెస్ అవుతారు, ఎంతమంది సక్సెస్ కారు అనేది ఒక ప్రశ్నగానే మిగులుతుంది. కానీ ఈ వొకేషనల్ కోర్సు, ఈ వృత్తి విద్యలు నేర్చుకున్న వాళ్ళు సుశిక్షితులై ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళని వెతుక్కుంటే ఉద్యోగం వస్తుంది.
0: 100% మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే ఈరోజు ఇండస్ట్రీ మీన్స్ ఎవరైతే ఉద్యోగాలు ఇస్తున్నారో వాళ్ళు చూసేది ఏంటంటే నాకు స్కిల్డ్ మ్యాన్ పవర్ కావాలి. అంటే ఈరోజు నాకు ఉద్యోగానికి వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే పని చేస్తున్నారో ఆ పనికి అవసరమైన శిక్షణ ముందే అందుకొని ఇక్కడికి వస్తే వాళ్ళకి చాలా టైం సేవ్ అవుతుంది. కొన్ని ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే పిల్లలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి 3 నెలల నుంచి 6 నెలల పాటు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి అయిపోయిన తర్వాత వాళ్ళు పనిలో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మన అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపిస్తున్నాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిగిలిన అన్ని యూనివర్సిటీల్లో మనం ఏదో క్లాస్ రూమ్కి వెళ్ళి చదువుకున్నట్టు కాకుండా ఎక్కువ భాగం అంటే 90% ఆఫ్ దేర్ అంటే ఆ డ్యూరేషన్ ఆ కోర్సు డ్యూరేషన్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే వెళ్ళి వాళ్ళు ఇండస్ట్రీలో పనిచేస్తారు. ఒక ఇండస్ట్రీ టైప్ తోటే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మా ఇండస్ట్రీ ఉందనుకోండి, ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన కోర్సు వీళ్ళు చేస్తున్నారు అనుకుంటే క్లాస్ రూమ్లో ఒక 10% వీళ్ళు థియరీ నేర్చుకుంటే 90% ఆఫ్ దే టోటల్ డ్యూరేషను వాళ్ళ ఫార్మా కంపెనీలోనే పనిచేస్తారు యాజ్ ఇంటర్న్ గానో కానీ ప్రతా నేర్చుకుంటూ. దానివల్ల ఏమైతుందంటే ఒక 3 సంవత్సరాల డిగ్రీ కోర్సు అయిపోయిన వెంటనే ఆ కంపెనీ వాళ్ళే వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటారు.
1: అంటే ముఖ్యంగా ఆన్ ఫీల్డ్ ట్రైనింగ్ వల్ల వారికి ఏ నైపుణ్యతను వాళ్ళు సాధించుకోవాలనుకుంటున్నారు అటువంటి వాతావరణంలోనే వాళ్ళు పనిచేయడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం మెండుగా ఉంటాయి.
0: ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మనం ట్రైనింగ్ ఇచ్చేది కూడా ఏంటంటే ఇండస్ట్రీకి ఏది అవసరమో. సపోజ్ మీరు ఆకాశవాణిలో ఒక మన రేడియో జాకీ కావాలనుకుంటున్నారు, రేడియో జాకీ కావాలని థియరీ చెప్పి పంపించే కంటే మీ దగ్గరే వచ్చి ప్రాక్టికల్గా ఇక్కడ ఒక 3 నెలలు 4 నెలలు పనిచేసాడు అనుకోండి, ఆటోమేటిక్గా 5 నెలలు వచ్చేటప్పటికి ఆయన సొంతంగా ఆయన ప్రోగ్రామ్ చేసుకోగలుగుతారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగే మిగిలిన ఇండస్ట్రీస్లో కూడా సపోజ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, బ్యాంకింగ్ కానివ్వండి, రిటైల్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అక్కడ వాళ్ళకి అవసరమైన నైపుణ్యాలు ముందే మనం అందజేయగలిగితే పిల్లలకి, సో ఆటోమేటిక్గా ఎందుకంటే వాళ్ళకు స్కిల్డ్ మ్యాన్ పవర్ దొరికేటప్పటికి వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఇండస్ట్రీ వాడు కూడా చాలా త్వరగా వెళ్ళి అబ్జర్వ్ చేసుకునే అవకాశం ఉంది.
1: వేణుగోపాలరావు గారు, ఈ స్కిల్స్ నేర్చుకోవడానికి గల మీరు అన్నట్టుగా 10th క్లాస్ బేసిక్ నుంచి మొదలు పెట్టుకొని డిఫరెంట్ స్థాయిలో డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళకు కూడా కొన్ని స్కిల్స్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ స్కిల్స్ ప్రభుత్వం తరఫు నుంచి నేర్చుకోవాలంటే కనుక ఎవరిని సంప్రదించాలంటారు?
0: ఇప్పుడు దీనికి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయండి. సపోజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉందనుకోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, PMKVY అని ఒక ప్రోగ్రామ్ని పూర్తిగా స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇంప్లిమెంట్ చేస్తారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అంటే వాళ్ళలో ఉన్న దీన్ని వెలికి తీయడం కోసం అనేది వృత్తి నైపుణ్యత అంటే అనుకుంటున్నాం. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ద్వారా వాళ్ళు కొన్ని ఇన్స్టిట్యూట్స్ని ఐడెంటిఫై చేసి ఇన్స్టిట్యూట్స్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది పూర్తిగా ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారు. సో దీనికి కావాల్సిన వివరాలు PMKVY వెబ్సైట్లోకి వెళ్ళిపోతే మీకు మొత్తం టోటల్ వివరాలు అనేవి తెలుస్తాయి. దీంతోపాటు పిఎం వికాస్ అనే ఒక ప్రోగ్రామ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ చేస్తుంది. అది పూర్తిగా మైనార్టీ సోదరుల కోసం. వీళ్ళు వాళ్ళకి కావాల్సిన రంగంలో శిక్షణ పొందాలనుకుంటే పిఎం వికాస్ ప్రోగ్రామ్ ద్వారా స్టైపండ్ ఇస్తూ అంటే నెలకు 1500 నుంచి 2000 రూపాయలు స్టైపండ్ ఇస్తూ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఉద్యోగం కల్పించే బాధ్యత కూడా ట్రైనింగ్ ఇన్స్టిట్యూటే తీసుకోవాలి. అయిపోయిన తర్వాత ఉద్యోగం ఇట్లా కంప్లీట్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి సర్టిఫికేషన్ పొంది దాని తర్వాత వాళ్ళకి ఉద్యోగం కల్పించాల్సిన బాధ్యత కూడా మన ఎవరైతే శిక్షణ ఇస్తున్నారో వాళ్ళే తీసుకోవాలి. అలాగే మన ప్రభుత్వం తరపు నుంచి ఎస్సీ కార్పొరేషన్ కానివ్వండి, బీసీ కార్పొరేషన్ కానివ్వండి, మైనార్టీ కార్పొరేషన్ కానీ ఇవన్నీ కూడా ఆ తదితర ఆ కులాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం కోసం కొన్ని ఇన్స్టిట్యూట్స్ని ఐడెంటిఫై చేసుకొని వాటి ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నారండి. దీని ద్వారా ఏంటంటే

0: ఎక్కువ మందికి మనం ఉపాధి కల్పించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు ఇండస్ట్రీకి కావాల్సిన మ్యాన్ పవర్ని మనం తయారు చేసి వాళ్ళకి పంపిస్తున్నాం.
1: సరైన స్కిల్స్ ఉండి అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళు సొంతంగా ఆంటర్ప్రినర్గా లేదా స్టార్టప్గా చేయాలనుకుంటే బాగా నిపుణత సాధించిన యువత ఒక 10 మంది ఒక జట్టుగా మారి మేమే ఒక చిన్న స్టార్టప్ చేయాలనుకున్నప్పుడు ప్రభుత్వం నుంచి ఏదైనా అవకాశం ఉందా?
0: ఉందండి. దానికి కూడా మన బ్యాంక్స్ కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానివ్వండి, వివిధ స్కీముల ద్వారా వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అందజేస్తున్నాయి. ఉదాహరణకి రాజీవ్ యువ వికాసం అని మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఒక ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. దాని ద్వారా మీరు సొంతంగా మీరు ఏదైనా వ్యాపారం కానీ పరిశ్రమ కానీ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే దాని స్థాయిని బట్టి వాళ్ళకి రుణ సహాయం అందజేయడం జరుగుతుంది. బ్యాంకుతో కలిపి బ్యాంక్ లింకేజ్తో ఉంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎంఈజీపీ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అని ఇంకా వేరే వేరే ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి వీళ్ళకి అందజేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే కరెక్ట్గా మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే చాలా వరకు దీంట్లో సబ్సిడీ పొందే అవకాశం కూడా ఉందండి.
1: అంటే లోనే కాదు, ప్రాపర్గా అన్ని విధాలుగా దాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి కొన్ని సబ్సిడీస్,
0: గ్రాంట్స్, సబ్సిడీ కూడా వస్తుందండి. మొత్తం
1: పెరుగుతున్న టెక్నాలజీ ప్రకారము అప్గ్రేడెడ్ స్కిల్స్ కావాలంటే అలా యూత్ స్కిల్స్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్లో భాగం తీసుకున్న వాళ్ళు తిరిగి మళ్ళీ జాయిన్ అవ్వచ్చు అంటారా?
0: ఉందండి. ఇప్పుడు కొత్త స్కీమ్ పెట్టారు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అని చెప్పేసి. ఎవరైతే చేతి వృత్తులు వారు ఉన్నారో, సపోజ్ మన కుమ్మరి, కమ్మరి, మనం ఇంతకుముందు చేసాం బ్లాక్ స్మిత్, గోల్డ్ స్మిత్, తర్వాత బార్బరు, ఇట్లా ఏవైతే వృత్తుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వృత్తిని మళ్ళీ కొంచెం నైపుణ్యం, అంటే ఇప్పుడు మారుతున్న ట్రెండ్స్లో కొన్ని కొత్త ఇవి వస్తున్నాయి
1: కాబట్టి కావాలి,
0: వాళ్ళు అప్గ్రేడ్ కావడం కోసమని పిఎం విశ్వకర్మలో ఏం చేస్తున్నారంటే ఉన్న పూర్తిగా ఆర్టిజన్స్ కోసమే ఒక వెబ్సైట్ తయారు చేసి దాంట్లో మీరు రిజిస్టర్ చేసుకుంటే అందులో నుంచే మనం క్యాండిడేట్స్ సెలెక్ట్ చేసుకొని కొన్ని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారండి. అది ఫ్రీ ట్రైనింగ్, 6 నుంచి 15 రోజుల పాటు ట్రైనింగ్ ఉంటుంది. అలా డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి దాంట్లో. ఫస్ట్ లెవెల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఇంకో లెవెల్, మీరు అన్న ఇందాక అడిగినట్టుగా ఫస్ట్ లెవెల్లో ఒక 6 రోజుల పాటు నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నెలలు 3 నెలల గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చి నేను మళ్ళీ ఇంకా నేర్చుకోవాలనుకుంటే మళ్ళీ 15 రోజులు ట్రైనింగ్ చేయడానికి ఇట్లా దాంట్లో అవకాశం ఉంది. దాంట్లో ఏంటంటే వీళ్ళ వేజెస్ కూడా కోల్పోకుండా వీళ్ళు ఎన్ని రోజులు అయితే ట్రైనింగ్కి వస్తారో ఆ రోజులకి వాళ్ళకి స్టైపెండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
1: ప్రస్తుతము డిజిటలైజేషన్ వైపు పరిగెడుతుంది ప్రపంచం. ఒక అప్లికేషన్ ఇవ్వాలన్నా మీరు అన్నట్టుగా ఆ ఫలానా వెబ్సైట్కి వెళ్ళి ఎన్రోల్ చేసుకోవాలంటున్నారు. ఈ కంప్యూటర్ పరిజ్ఞానము, ఈ వెబ్సైట్ కానీ, ఇంటర్నెట్ బిహేవియర్ కానీ వీటన్నిటిలో పట్ల కూడా ఎలా మసులుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి అనే విషయం గురించి కూడా ఏదైనా ట్రైనింగ్ ఉందా?
0: ఉందండి. ఎంఎస్ ఆఫీస్ ఉంది, తర్వాత బేసిక్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ గురించి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇవి నేర్చుకుంటే ఏంటంటే కనీసం వాళ్ళకి ఎంఎస్ ఆఫీస్లో ఒక వర్డ్ డాక్యుమెంటు, లేకపోతే ఒక ఎక్సెల్ స్టేట్మెంటు, ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషను, దీంతోపాటు మనం ఇంటర్నెట్ ఎలా వాడాలి. చాలా చిన్నపిల్లలు కూడా ఎందుకంటే మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది నేర్చుకోవడం అనేది. సో దీంట్లోకి వెళ్తే ప్రతి విషయం గురించి కూడా వాళ్ళకి అవగాహన వచ్చేస్తుంది. ప్లస్ ఇంకోటి, ఇప్పుడు మీరు డిజిటలైజేషన్ గురించి చెప్పారు, కొన్ని కోర్సెస్ ఏం చేశామంటే కొన్ని డిపార్ట్మెంట్స్ డిజిటలైజ్ చేసేసి, అంటే నువ్వు క్లాస్ రూమ్ కూడా రావాల్సిన అవసరం లేదు, ఇన్స్టిట్యూట్కి వచ్చి నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఆన్లైన్లో వెళ్ళి మీరు మీకు కావాల్సిన ప్రోగ్రామ్ నేర్చుకొని మీ అక్కడే సర్టిఫికేట్ పొందొచ్చు ఆన్లైన్ ద్వారానే.
1: వాళ్ళు చేస్తున్న వృత్తిలో ఏ ఆటంకం కలగకుండా పని వేళల తర్వాత కూడా ఆన్లైన్లో కోర్సులు నేర్చుకొని వాళ్ళని వాళ్ళు ఈ కంప్యూటర్ స్కిల్స్లో అప్గ్రేడ్ చేసుకునే
0: అవకాశం ఉందండి. ఎందుకంటే సపోజ్ కాలేజ్ ఉంది మనకి, మరో పొద్దున 10 గంటల నుంచి 4:30 5 గంటల వరకు కాలేజీకి వెళ్తాము. ఈ టైంలో మనం ఏమి ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేము, ఎందుకంటే రెగ్యులర్ కరికులం దెబ్బతింటుందండి. సో వీళ్ళ కోసం ఆన్లైన్లో ఏమవుతుందంటే 10:30 తర్వాత ఇంటికి వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి 1-2 గంటలు ఈ ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకున్నారనుకోండి, ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 3 ఏళ్ళ డిగ్రీ కోర్స్ అయ్యే లోపు ఇందులో ఒక 2-3 సర్టిఫికేట్స్ తెచ్చుకున్నారనుకోండి, రేపు పొద్దున్న పోటీ ప్రపంచంలో వాళ్ళకి ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది.
1: ఇదే కాకుండా వృత్తి నిపుణులు అంటే ఈ ఆర్టిజాన్స్ కూడా ఈ కంప్యూటర్ స్కిల్స్, బేసిక్ ఇంటర్నెట్ సిస్టమ్స్ గురించి తెలుసుకోవడానికి వాళ్ళ పనివేళల తర్వాత కూడా వెళ్ళి ఆన్లైన్ కోర్సెస్లో నేర్చుకున్నట్లయితే.
0: ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయంటే సపోజ్ మా సెట్విన్ లాంటి ఆర్గనైజేషన్లో మేము 8 to 8 వరకు పనిచేస్తాం కొన్ని సెంటర్స్. ఎందుకంటే ఎవరైతే కాలేజీకి వెళ్ళేవాళ్ళు, స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు, లేకపోతే ఈ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఏంటంటే ఉద్యోగం నుంచి వస్తూ 1-2 గంటల క్లాస్ అటెండ్ అయ్యి వెళ్తారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ సౌలభ్యం ఉంది, అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వాళ్ళకి డిజిటల్ లిటరసీ అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే ప్రతిదీ ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటలైజ్డ్. సో వాటి గురించి మొత్తం లిటరసీ వీళ్ళకి చాలా అవసరం. మొత్తం ఏం చేస్తున్నాం అనేది
1: ముఖ్యంగా మీరు అన్నట్టు ఈ 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివి తర్వాత వృత్తి కోర్సుల్లో, వొకేషనల్ కోర్సుల్లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్న ఊరు వదిలేసి పెద్ద పెద్ద పట్టణాలు కానీ, వేరే రాష్ట్రాలకు కానీ, కొన్నిసార్లు వేరే దేశాలకు కూడా వాళ్ళ స్కిల్స్ని చూసి పంపిస్తుంటారు. అలాంటప్పుడు ఈ డిజిటల్ లిటరసీ అంటే ఈ కంప్యూటర్ పరిజ్ఞానం కానీ, అప్లికేషన్ కానీ, ఏం అప్లోడ్ చేస్తున్నాం, ఏం చేస్తున్నామని ఒక ఏజెంట్ల మీద డిపెండ్ కాకుండా బేసిక్ నాలెడ్జ్ ఉన్నట్టయితే వాళ్ళు మోసపోకుండా వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం వాళ్ళ ఉన్నతికి పాటుపడ్డట్టు అవుతుందంటారు.
0: కంపల్సరీగా అండి, ఎందుకంటే నేర్చుకోవాలి. దీనికోసం ఇప్పుడు అంటే మీరు ఇందాక ఇప్పుడు ఓవర్సీస్ గురించి

0: చెప్తున్నారు. అంటే బయటికి వెళ్ళి మనకు ఉద్యోగాలు చేసే వాళ్ళ కోసం కూడా మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏం చేసిందంటే, టామ్కామ్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టింది, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కార్పొరేషన్. అంటే ఎవరైతే మన భారతదేశం దాటి బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అసిస్టెన్స్. అంటే సపోజ్ మనం చాలాసార్లు పేపర్లో చూస్తుంటాం, గల్ఫ్ దేశాలకు వెళ్ళి పలానా ఏజెంట్ ద్వారా మోసపోయారు, ఇక్కడ డబ్బులు కట్టారు, వాడికి ప్రాపర్ వీసా లేకుండా అక్కడికి వెళ్ళి చాలా చిక్కున్నారు, వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకురావడం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఇది అని. ఇలాంటి మోసాలు ఏమీ జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా ఏం చేశారంటే టామ్కామ్ అని ఆర్గనైజేషన్ పెట్టి, దాని ద్వారా బయట దేశాలకు వెళ్ళే వాళ్ళకి ప్రాపర్ వీసా, ప్రాపర్ ఎంప్లాయ్మెంటు, ప్లస్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి అక్కడ ఉద్యోగం చేస్తున్నారంటే దానికి కావాల్సిన ప్రాపర్ ట్రైనింగ్ ఇక్కడే ఇచ్చి, సపోజ్ ఒక జర్మనీ లాంటి దేశంలో వెళ్తున్నారనుకోండి, జర్మనీకి వెళ్తే కంపల్సరీగా జర్మన్ లాంగ్వేజ్ మీద వీళ్ళకి మంచి అవగాహన ఉండాలి, దానికి కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ పంపిస్తుంది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు వేణుగోపాలరావు గారు. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: ఇది మన చట్టం.

మీరింతవరకు ఇది మన చట్టం యువతలో నైపుణ్య శిక్షణ తెలంగాణ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ ఆఫ్ యూత్ సర్వీసెస్ శ్రీ కె వేణుగోపాల్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 7:30. శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని మీరు ఇప్పుడు వింటారు.

జనరంజని కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న పాట పూజ. చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణిజయరామ్ గానం చేశారు. దాశరథి గీతానికి రాజన్ నాగేంద్ర సంగీతం. ఈ పాట కోసం సాయినగర్ వనస్థలపురం నుండి రేణుకా బాలాజీ, భద్రీహరిణి లోకేష్ సాయికృప, కరీంనగర్ ఓల్డ్ బజార్ నుండి శ్రీనివాస్ పద్మాశ్రీకర్, ప్రసన్న అనిల్ శ్రీలత, శాన్విత్ ప్రకృతి వీరందరి కోరికపై ఈ పాట.

జనరంజని కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట రాముడు కాదు కృష్ణుడు. చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన పాట. దాసరి నారాయణరావు గీతానికి చక్రవర్తి సంగీతం. ఈ పాట కోసం కోనసీమ జిల్లా మోరిపల నుండి శ్రీనివాసరావు, గంగాభవాని హైదరాబాద్ నుండి ఆర్నిక శశికళ, ఇంకా నిజామాబాద్ జిల్లా నుండి శ్రీరామ్ హనుమండ్లు, వసంత హరీషు, అరుణ, అజయ్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz జనరంజని కార్యక్రమం వింటున్నారు. జనరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట మెకానిక్ అల్లుడు చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేశారు. భువనచంద్ర గీతానికి రాజ్ కోట్ సంగీతం. ఈ పాట కోసం దస్తగిరి, సంధ్య, యాస్మిన్, సాధియా ప్రొదుటూరు నుండి ఇంకా ఏదైనా ఒక పాట మా కోసం వినిపించండి అంటూ వెల్లుల్లి లక్ష్మారెడ్డి కాలనీ నుండి భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీ శశాంక్, శివాజీ, నరసయ్య, ఆనంద్ ఇంకా వెరీ ఫ్యామిలీ మెంబర్స్, పుట్టపక్క నుండి మిరియాల తిరుమలయ్య, ఆండాళ్లు చంద్రశేఖర్, శ్రీకాంత్, బిఎన్ రెడ్డినగర్ నుండి మౌనిక, బాలు, వినయ్ కుమార్ వీరందరి కోరికపై ఈ పాట

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: జనరంజన కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అమ్మ దొంగ. చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేశారు. వేటూరి గీతానికి కోటి సంగీతం. ఈ పాట కోసం పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్ సందేశాన్ని పంపించారు. ఇంకా చౌటుపల్లి నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ నారాయణ్ ఇదే పాట కోసం సందేశాన్ని పంపించారు. ఇంకా ఏదైనా ఒక పాట మా కోసం వినిపించండి అంటూ భూదాన్ పోజంపల్లి నుండి మార్కండేయ, లక్ష్మీ, దివ్య, శ్రీను, చిన్ను కూడా ఏదో ఒక పాట అంటూ మరి వీరేందరి కోసం ఈ పాట.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
2: మీరు వింటున్న ఆ పాట అల్లరి ప్రేమికుడు చిత్రంలోనిది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేశారు. సరియొన్నెల గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం. ఈ పాట కోసం మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల నుండి. ఇంకా ఇదే పాట కోసం దమ్మోజి వెంకటాచార్య, వరలక్ష్మి కృష్ణమ్మ, మధుశ్రీవాణి రవి, రాధిక శ్రీరామదాసు కృపాచారి నల్గొండ చిత్రయాల నుండి.

జననించని కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అల్లుడు గారు చిత్రంలో ఉంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేశారు. రసరాజ గీతానికి కేవీ మహాదేవన్ సంగీతం. ఈ పాట కోసం గజ్వేల్ నుండి వెంకటేష్ సుగుణ, రాంప్రసాద్ రామ్చరణ్, అంకుషపుర నుండి సుదర్శన్ అవిష్ విధుబాబు, రాఘ విభాస్ విభు, కట్టాల నుండి కాన్గల్ గోపాల్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 8:15. జనరంజని శ్రోతలు లేఖలు ఇమెయిల్స్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం. లేఖల ద్వారా అయితే మీకు నచ్చిన పాటని మాకు సందేశంగా పంపించవలసిన మా చిరునామా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. ఇమెయిల్ ద్వారా అయితే హలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com. స్పెల్లింగ్ HELLOVIVIDHBHARAATIHYD హలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com. ఇప్పుడు మరి లేఖలు ఇమెయిల్స్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విందాం. ముందుగా శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం చిత్రం నుండి పి సుశీల గానం చేసిన పాట, రంగస్వామి పార్థసారథి గీతానికి ఇళయరాజ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు బోయినపల్లి నుండి గంగాధర్ శ్రీనివాస్.

లేఖలు, ఈమెయిల్స్ ద్వారా శ్రోతల కోరిన సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట కల్పన చిత్రం నుండి పి సుశీల జి ఆనంద్ గానం చేసిన పాట వేటూరి గీతానికి చక్రవర్తి సంగీతం. ఈ పాట కోసం వెల్దుర్తి నుండి దుగ్గి నాగేశ్వరయ్య సందేశాన్ని పంపించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే

0: తమ మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ రెండవ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: లేఖలు, ఇమెయిల్స్ ద్వారా శ్రోతలు కోరిన సినింకితల కార్యక్రమం జనరంజని వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట ఆహ్వానం. చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేశారు. సిరివెన్నెల గీతానికి ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం. ఈ పాట కోసం కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుండి బొమ్మిదిన లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
1: లేఖలు, ఇమెయిల్స్ ద్వారా శ్రోతలు కోరిన సినీగీతాలు వింటున్నారు. జనరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట సాయిబాబా కాలనీ నుండి భిక్షపతి కోరిన పాట, దసరా బుల్లోడు చిత్రంలో. ఘంటసాల పిసుశీల ఆత్రేయ గీతం, కెవి మహాదేవన్ సంగీతం.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: లేఖలు, ఇమెయిల్స్ ద్వారా శ్రోతలకు రుణశని గీతాలు వింటున్నారు.

జనరంజనిలో ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు వినబోతున్న పాట పెళ్లి చేసుకుందాం చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేశారు. సాయిశ్రీ హర్ష గీతానికి కోటి సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఇల్లందు నుండి భరత్లాల్ పరదేశీ.

0: ఈ మధ్యలో చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: జననించని కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట సోగ్గాడి పళ్ళం చిత్రంలో కేజే యేసుదాస్ చిత్ర గానం చేసిన పాట జాలాది గీతానికి కోటి సంగీతం. ఈ పాట కోసం

0: 10 లక్షల లాటరీ నాకా?
1: లేఖలు ఈమెయిల్స్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినపోతున్న పాట మూడు ముళ్ళు చిత్రంలోనిది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసుశీల గానం చేశారు. వేటూరి గీతానికి రాజన్ నాగేంద్ర సంగీతం. ఈ పాట కోసం ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ కోరారు.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: లేఖలు ఇమెయిల్స్ ద్వారా శ్రోతలకు రుణశని గీతాలు వింటున్నారు. లేఖల ద్వారా అయితే మరి మీకు

నచ్చిన పాటని మాకు పంపించాల్సిన మా చిరునామా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. ఈమెయిల్ ద్వారా అయితే హలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com HELLO VIVIDHBHARATI HYD @gmail.com. ఇప్పుడు జనరంజనలో చివరిగా వినబోతున్న పాట శత్రువు చిత్రంలోనిది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేశారు. సిరివెన్నెల గీతానికి రాజ్కోట్ సంగీతం. ఈ పాట కోసం కరీమాబాద్ నుండి రవి, విజయనగర్ కాలనీ నుండి రామస్వామి, కృష్ణా జిల్లా పెడన నుండి అప్పలరాజు.

మీరు ఇంతవరకు జనరంజని కార్యక్రమం విన్నారు. ఈరోజు ఉదయం 10:05 నుండి 11 వరకు ప్రసారమయ్యే ఎవర్గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో 2005 నుండి 2010 మధ్యలో రిలీజ్ అయిన సినిమాల నుండి మీకు నచ్చిన పాటల్ని కోరుకోవచ్చు. మా వాట్సాప్ నంబర్ 0402324 0852. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 9:00 కావస్తుంది. కొద్ది క్షణాల్లో వివిధ భారతి 30 కార్యక్రమాలు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో వార్త ముఖ్యాంశాలు వింటారు.
1: తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల ఏర్పాట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. తర్వాత పరేడ్ రిహార్సల్స్ పర్యవేక్షించారు. ఎల్లుండి నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 25 ఏళ్లపాటు ప్రజాసేవలో నిమగ్నమవడంతో ఆయన పుట్టినరోజును బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించనున్నాయి. మోదీ పుట్టినరోజు సందర్భంగా ఎల్లుండి సేవా సంకల్ప్ అభియాన్ దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఉజ్జయినిలో ఈరోజు సాయంత్రం భారీ దీపోత్సవం నిర్వహిస్తారు. విప్రా నది వెంబడి ఉన్న ఘాట్ల వద్ద 25 లక్షలకు పైగా దీపాలు వెలిగించనున్నారు. ఆగస్టులో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం మరింతగా పెరిగింది. జూలైలో ద్రవ్యోల్బణం 4.45% ఉంటే ఆగస్టులో ఏకంగా 4.82% నమోదైంది. వరుసగా 3 నెలల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన 4% లక్ష్యం కంటే ఎక్కువగా ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు నేపాల్కు రోజుకి 18 గంటల పాటు కరెంటు సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మెరుపు వరదలతో నేపాల్లో విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో ఖైరతాబాద్ను ప్రతిష్ఠించిన అతిపెద్ద పంచముఖ సంకటహర మహాగణపతిని నిన్న తొలిరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటుగా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ నెల 24 వరకు గణేష్ ఉత్సవాలు కొనసాగనున్నాయి. 25న మహాగణపతి నిమజ్జనం జరగనుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈరోజు నుంచి 23వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి స్థాలకట్ల బ్రహ్మోత్సవాలకు నిన్న శాస్త్రోక్తంగా అంగురార్పణ జరిగింది. ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విశ్వక్షేణులవారు ఆలయ 4 మాడ విధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు పర్యవేక్షించారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు చేసి పుట్టమనుతో నవధాన్యాలు నాటారు. నైరుతి ఋతుపవనాల తిరోగమనంపై భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 19 నాటికి పశ్చిమ రాజస్థాన్లో కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి ఋతుపవనాల ఉపసంహరణకు పరిస్థితి అనుకూలంగా మారుతున్నాయని తెలిపింది. నైరుతి ఋతుపవనాల తిరోగమనంతో వర్షకాలం ముగియనుంది. ఎల్నినోతో దేశంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు తక్కువగా కురుస్తాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 10:05. ఎవర్ గ్రీన్ హిట్స్ మీరు ఇప్పుడు వింటారు. ఎవర్ గ్రీన్ హిట్స్లో 2005 నుండి 2010 వరకు రిలీజ్ అయిన సినిమాల నుండి పాటల్ని మీరు కోరుకోవచ్చు. మా వాట్సాప్ నెంబర్ 0402324082. ముందుగా మరి వినబోతున్న పాట చంద్రముఖి. చిత్రానికి సుజాత యదుబాలకృష్ణ పాడిన పాట, వెన్నెలకంటి గీతం, విద్యాసాగర్ సంగీతం. ఈ పాట కోసం నందిపేట నుండి వెంకటేష్ కోరారు. ఇదే పాట కోసం సీను రాపూర్ నుండి

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851052కి లేదా హైదరాబాద్ water.gov.inని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసి.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: 2005-2010 మధ్య రిలీజ్ అయిన చిత్రాల నుండి పాటలను వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ లో. ఇప్పుడు వినబోతున్నటువంటి పాట బొమ్మరిల్లు. చిత్రానికి గానం సంగీతం దేవిశ్రీ, భాస్కర్ భట్ల రవికుమార్ గీతం. మరి ఈ పాట కోసం మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట కామారెడ్డి జిల్లా నుండి, అలాగే ఏదైనా ఒక పాట మా కోసం వినిపించండి అంటూ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు ఉమ హస్తినపురం, ఈస్ట్ నుండి సత్యనారాయణ, ఇందిరావేణి, మేధాంశ్, అనిరుద్ శ్రేయాంశ్ వీరందరి కోరికపై ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్గ్రీన్ హిట్స్.

వింటున్నారు ఇప్పుడు వినబోతున్నటువంటి పాట చింతకాయల రవి చిత్రం నుండి శంకర మహాదేవన్ మహాలక్ష్మి అయ్యర్ గానం చేసిన పాట, చంద్రబోస్ గీతం, విశాల్ శేఖర్ సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నర్కట్పల్లి మండలం నెమ్మని గ్రామం నుండి వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, తేని సాయి మందిర్ నుండి హరిప్రసాద్ వీణ, నిజామాబాద్ నుండి శ్రీరామ్ హనుమన్లు, భారతి, లాస్య, సాత్విక, నిర్మల్ జిల్లా బిరువెల నుండి భూమయ్య, వనమాల వీరేంద్ర కోరికపై ఈ పాట.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని

0: మూడు హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
1: 2005 నుండి 2010 వరకు రిలీజ్ అయిన మూవీస్ నుండి సాంగ్స్ని వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్లో. మీరు కూడా మరి ఈ 2005 నుండి 10 వరకు రిలీజ్ అయిన మూవీస్లో సాంగ్స్ని వినాలి అనుకుంటే 0402324082 ఈ వాట్సాప్ నెంబర్కి సందేశం ద్వారా తెలపగలరు. మరి ఇప్పుడు వినబోతున్న పాట జుమ్మంది నాదం చిత్రం నుండి కృష్ణ చైతన్య సునీత పాడిన పాట, చంద్రబోస్ గీతం, ఎంఎం కీరవాణి సంగీతం. ఈ పాట కోసం ఇబ్రహీంపట్నం ఆదిపట్ల నుండి కరాడి గోపికృష్ణ, ఉమావతి, ఇంకా నిజామాబాద్ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను, నిజామాబాద్ నెహ్రూ పార్క్ నుండి అజీజ్భాయ్ నయీముద్దీన్, మతిన్ షేక్ చంద్, ఫారూక్ ఖలీల్, ముబీన్, యాసిన్, ముసా కరీం, సలీం వీరందరి కోరికపై ఈ పాట

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: ఎవర్గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట సింహ చిత్రం నుండి. హరిహరన్ కౌసల్య గానం చేశారు. చంద్రబోస్ గీతానికి చక్రి సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు మార్కండేయ, అనిత, సాయేశ్వంత్, విజయ్ కుమార్, వెంకటమ్మ, భూదాన్ పోచంపల నుండి. ఇదే పాట కోసం నిజామాబాద్ పోతంగల్ నుండి సంతోష్, నిఖిల, రణవీర్, నమ్రత, నిత్య సంతోషిని, వీరందరి కోరికపై ఈ పాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్లో సమయం 10:32. 2005 నుండి 2010 వరకు విడుదలైన చిత్రాల నుండి ఎవర్గ్రీన్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట అదుర్స్ చిత్రం నుండి హరిహరన్ రీట గానం చేసిన పాట. రామజగ శాస్త్రి గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుండి మోటే కృష్ణ, సంతోష స్పందన, శివసాయి రాములు, రాములమ్మ.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీ లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట లక్ష్మి చిత్రంలోనిది. రాజు సునీత బృందం గానం చేశారు. చంద్రబోస్ గీతానికి రమణ గోగుల సంగీతం. ఈ పాట కోసం చింతా శ్రీనివాస్ షాపల్లి నుండి సందేశాన్ని పంపించారు.

2005 నుండి 2010 వరకు రిలీజ్ అయిన మూవీస్ నుండి ఎవర్గ్రీన్ హిట్ సాంగ్స్ వింటున్నారు. మరి ఇప్పుడు వినబోతున్న పాట కృష్ణ చిత్రం నుండి వాసు శివాని గానం చేశారు చంద్రబోస్ గీతానికి చక్రి సంగీతం. ఈ పాట కోసం మహమ్మద్ రఫీ, తిరుమలే సాంబయ్య, ఖలీల్ కోరుతున్నారు కొమ్మాల గ్రామం నుండి.

ఎవర్గ్రీన్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట సుభాష్ చంద్రబోస్ చిత్రం నుండి. హరిహరన్ మహాలక్ష్మి గానం చేశారు. చంద్రబోస్ గీతానికి మణిశర్మ సంగీతం. ఈ పాట కోసం భువనగిరి మండలం రాయగిరి విలేజ్ నుండి మాదాసు సత్యనారాయణ కవిత సందేశాన్ని పంపించారు.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

2005 నుండి 2010 వరకు రిలీజ్ అయిన మూవీస్ నుండి ఎవర్గ్రీన్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట జయం చిత్రంలోనిది. తేజ, ఆర్పి పట్నాయక్, ఉష గానం చేశారు. కులశేఖర్ గీతానికి ఆర్పి పట్నాయక్ సంగీతం. ఈ పాట కోసం సందేశాన్ని పంపించారు చిలకలగూడ సికింద్రాబాద్ నుండి వరుణ్ తేజ్, యశ్వంత్, లోకేష్, అఖిల. ఇంకా ఏదైనా ఒక పాట మా కోసం వినిపించండి అంటూ బుచ్చయ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు హన్మకొండ జిల్లా కాజీపేట తరాలపల్లి గ్రామం నుండి సందేశాన్ని పంపించారు. ఇంకా నరసింహమూర్తి, రేవతి, అభిరామ్, నిత్యాంజలి, మహేష్ బాబు నటించిన చిత్రం నుండి అన్నారు. మరి మనకి సమయం లేదు కాబట్టి మీకోసం కూడా ఇదే పాటని వినిపిస్తున్నాము. మీ అందరి కోసం ఈ పాట. నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి కూడా ఏదైనా ఒక పాట మా కోసం వినిపించండి అంటూ సందేశాన్ని పంపించారు.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

0: మీరింతవరకు ఎవర్గ్రీన్ హిట్ సాంగ్స్ విన్నారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఎల్లుండి నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల ఏర్పాట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. కేంద్ర సాయుధ దళాల కవాతు రిహార్సల్స్ ప్రత్యేకంగా వీక్షించి వినూత్న విన్యాసాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి లోపాలు లేకుండా విజయవంతం చేయాలని అధికారులకు తగు సూచనలు చేశారు. హైదరాబాద్లో తాజ్ ఫలక్నామా ప్యాలెస్లో ప్రిన్స్ రహీం ఆగాఖాన్ వీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ముఖ్యమంత్రి సలహాదారు రామకృష్ణారావుతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మక వరల్డ్ సర్క్యులర్ ఎకనామిక్ ఫోరం 2026 గుజరాత్లో గాంధీనగర్లో గల మహాత్మా మందిర్లో ఈరోజు ప్రారంభం కానుంది. సర్క్యులర్ ఎకానమీ, ప్రజలు శ్రేయస్సు కోసం పరివర్తన అనే ఇతివృత్తంతో దక్షిణాసియాలో తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సులో 65కు పైగా దేశాల నుంచి 2000 మందికి పైగా పాల్గొంటున్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్ పెంచుకోవాలనే లక్ష్యంతో ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం భారత్ కెనడా దేశాలు న్యూఢిల్లీలో 4వ విడత చర్చలు ప్రారంభించాయి. నిన్న ప్రారంభమైన ఈ చర్చలు 5 రోజుల వరకు కొనసాగుతాయి. న్యాయమూర్తులపై వచ్చే ఫిర్యాదులు పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు, హైకోర్టులు అభివృద్ధి చేసిన యంత్రాంగం పటిష్టంగా, అత్యంత చురుగ్గా సకాలంలో పనిచేస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అభివర్ణించారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన జస్టిస్ సింటు బిడెన్ ట్రాన్స్పరెన్సీ అండ్ పబ్లిక్ ట్రస్ట్ యూజ్ పిల్లర్స్ ఆఫ్ ది లీగల్ సిస్టమ్ అనే 6వ రామ్ జెట్మలాని మెమోరియల్ లెక్చర్లో ప్రధాన ఉపన్యాసం చేశారు. జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి మరింత వేగవంతమైన మెరుగైన సేవల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 1033 హెల్ప్ లైన్ అధునాతన సాంకేతికతతో అప్గ్రేడ్ చేయనుందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ చైనా సరిహద్దులో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సైనిక మోహరింపులు 2025లో గణనీయంగా తగ్గాయని తాజాగా వెల్లడైంది. ఉత్తర సరిహద్దుల్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మోహరింపులు భారీగా తగ్గినట్టుగా చైనా వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. 3 మ్యాచ్ల పురుషుల T20 క్రికెట్ సిరీస్లో భాగంగా ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 2వ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11:03. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఇష్టమైన కార్యక్రమం ఎదురుచూస్తూ ఉండండి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11 గంటలు దాటి 3:30 బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతమంటోంది మీ రేడియో సఖి అనుపమా.

ఈ సంవత్సరం సెప్టెంబర్ 15 అంటే ఈరోజు నుంచి సెప్టెంబర్ 23 తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తిరుమలలో జరుగుతున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఎంతో అద్భుతం, కమనీయమని చెప్పి మనందరికీ తెలుసు. మరి ఈ వివరాలు క్లుప్తంగా కొన్ని ఈ కార్యక్రమంలో. లోక కళ్యాణం కోసం సప్తగిరుల్లో వెలసిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి సాక్షాత్తు బ్రహ్మదేవుడే స్వయంగా ఈ ఉత్సవాలను నిర్వహించాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకే బ్రహ్మోత్సవాలని పేరొచ్చింది. ప్రతి సంవత్సరం 9 రోజులు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలను వీక్షించడానికి భక్తులు మాత్రమే కాదు, సకల దేవతలు సప్తగిరులకు వేంచేస్తారన్నది నమ్మకం.

శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతి సంవత్సరం నిర్వహించే బ్రహ్మోత్సవాలని సాలకట్ల బ్రహ్మోత్సవాలని అంటారు. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడవ ఏటా అధిక మాసం వస్తుంది. ఇలా వచ్చిన సంవత్సరంలో కన్యామాసం అంటే భాద్రపదంలో ఒక బ్రహ్మోత్సవం, ఆస్వీజంలో వచ్చే దసరా నవరాత్రుల్లో మరొక బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు. అధిక మాసం రాని ఏడాదిలో కన్యామాసం నవరాత్రులు కలిపే వస్తాయి కాబట్టి ఏడాదికి ఒక్క బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు. నిజానికి ఆపదలు మొక్కులవాడు వైకుంఠాన్ని వదిలి మనల్ని కటాక్షించడానికే కదా తిరుమలలో అవతరించాడు. భక్తి, శ్రద్ధ, ఆనందం, ఉత్సాహం ఈ నాలుగు కలిసినప్పుడు సృష్టిలో పుట్టేది ఉత్సవం. అలాంటి ఉత్సవాలలో అగ్రపూజ్యం అందుకుంటున్నది తిరుమల బ్రహ్మోత్సవం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రత్యేక కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవంలో ఎన్నో విశేషాలున్నాయి. ఈ 9 రోజుల వైభవం మాటల్లో చెప్పలేనిది. రెండు కళ్ళు సరిపోవు ఆ ఉత్సవాన్ని చూడడానికి. మనసు నిండా భక్తితో ఆధ్యాత్మిక వాతావరణంలో సాగే బ్రహ్మోత్సవాలకు 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని తెలుసా? శాసనాలను కనుక మనము పరిశీలిస్తే క్రీస్తు శకం 966 సంవత్సరంలో శ్రీవారికి పల్లవరాణి సామవై శ్రీవారి ఆలయంలో వెండి భోగ శ్రీనివాసమూర్తిని ప్రతిష్ఠించారట. అలా శ్రీనివాసుడి ఉత్సవాలకు నాందిగా ఇది జరిగింది అని గ్రంథాలు చెప్పే మాట. అప్పట్లో సామవై రాణి ఏడాదికి 2 బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. దశాబ్దాలు గడుస్తున్న కొద్దీ కొన్నిసార్లు నెలకి 1 బ్రహ్మోత్సవం జరిగిన దాఖలాలు ఉన్నాయంటారు కొందరు పురాణకారులు. ఇక 1933 నుంచి క్రమంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాం. ఇందాక చెప్పాను కదా, అధిక మాసం వస్తే 2, లేకపోతే ఏడాదికి 1 బ్రహ్మోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. బ్రహ్మోత్సవంలో ఉత్సవమూర్తి అయిన మలయప్పస్వామిని రకరకాల వాహనాలలో ఊరేగిస్తారు. మరి బ్రహ్మోత్సవాల ముందు రోజు ఏం జరుగుతుందో తెలుసా? వసంత మండపంలో యాగశాలలో పాలికలలో నవధాన్యాలు పోసి వాటికి నిత్యం నీళ్లు పోస్తారు. అంకురాలను ఆరోపింపచేసే కార్యక్రమం కాబట్టి అంకురార్పణ అంటారు. మరి ఈ అంకురార్పణ కార్యక్రమం నిన్న తిరుమలలో జరిగింది.

బ్రహ్మోత్సవాలలో తొలిరోజు ముందుగా ఒక కొత్త వస్త్రం మీద స్వామి వాహనమైన గరుడుడి బొమ్మను చిత్రీకరిస్తారు. దీన్నే గరుడ ధ్వజపటం అనంటారు. ఈ ధ్వజపటాన్ని ధ్వజస్తంభం మీద ఎగురువేయడానికి నూలుతో చేసిన కొలితాడును సిద్ధం చేస్తారు. ఉత్సవమూర్తులైన మలయప్పస్వామి శ్రీదేవి భూదేవిల సమక్షంలో ఆగమశాస్త్రం అనుసరించి మీనలగ్నంలో కొడితాడుకు కట్టి పైకి ఎగురవేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు ఆహ్వానపత్రిక. ఈ ఆహ్వానాన్ని అందుకొని ముక్కోటి దేవతలు తిరుమలకొండపైనే 9 రోజులు ఉండి వీక్షిస్తారని పురాణాలు చెప్తున్నాయి. మరి ఆ ముక్కోటి దేవతలతో పాటు ఆ బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాన్ని వీక్షించడానికి భక్తులమైన మనం కూడా సాయశక్తిలా ప్రయత్నించి వెళ్తూనే ఉంటాం కదా.

0: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.

తొమ్మిది రోజులు వైభవపేతంగా అత్యంత శోభస్కరంగా జరిగే బ్రహ్మోత్సవాలలో శ్రీ మలయప్పస్వామిని ఊరేగించే వాహనాలు ఎన్నో. క్లుప్తంగా సమయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నింటి గురించి చెప్పుకుందాం. అంకురార్పణ చేసిన తర్వాత విశ్వక్సేనులవారు స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడు. అందుకని తిరుమాడ వీధులలో ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ధ్వజారోహణం తర్వాత మొదటి వాహనం పెద్దశేషవాహనం. స్వామివారికి సింహాసనంగా, పాదుకలుగా, వస్త్రంగా, ఆనుకునే దిండుగా, ఛత్రంగా, సమయానుకూలంగా సేవలందించే దాసుడుగా ఉంటాడని కీర్తిస్తారు. దాస్యభక్తికి నిదర్శనం ఆదిశేషుడు. దీనివల్ల పశుత్వం తొలగి మానవత్వం, దైవత్వం అటు తర్వాత పరమపదం సిద్ధిస్తాయన్న నమ్మకం భక్తుల్లో మెండుగా ఉంది. ఇక రెండో రోజు ఉదయం ఐదు తలల చిన్నశేషవాహనంపైన స్వామివారి దర్శనం. ఈ వాహనసేవ చూసినంతనే పాపాలు తొలుగుతాయి. అలాగే భక్తులకు కుండలిని యోగసిద్ధిఫలం లభిస్తుంది అని నమ్ముతారు.

బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం, తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రత్యేక కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి స్వామివారు 9 రోజులు రకరకాల వాహనాలలో విహరిస్తారని ఇందాక చెప్పుకున్నాం కదా. 2 రోజు సాయంత్రం హంసవాహనమెక్కి స్వామి వీణాపాణి అయి సరస్వతీమూర్తిగా దర్శనమిస్తారు. హంస పాలు నీళ్లను వేరు చేయగలని అంటారు. అంటే ఏంటి? పాలని నీళ్లని కలిపి ముందు పెట్టామనుకోండి, పాలని స్వీకరించి నీటిని వదిలేసే శక్తి హంసకి ఉంది. అల్పులమైన మనం మనలోని అహంకారాన్ని వదిలేసి స్వామి పట్ల దాసోహం అన్న భక్తిభావం కలిగించడానికి స్వామి హంసవాహనంపైన తిరుమాడ వీధులలో విహరిస్తారు. ఇక 3వ రోజు ఉదయాన యోగ నరసింహస్వామి రూపంలో సింహవాహనంపైన స్వామివారిని ఊరేగిస్తారు. దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసి హిరణ్యకశిపుణ్ణి వధించి ప్రహ్లాదుడిని రక్షించిన నృసింహ అవతారాన్ని భక్తులకు పునఃదర్శనార్థం ఈ సింహవాహనంపైన స్వామి వేయించేస్తారు. 3వ రోజు రాత్రి ముత్యపు పందిరి వాహనంతో దర్శనమిచ్చే మలయప్పస్వామి ముక్తికి సాధనకు ముత్యం వంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి ఈ వాహనం ద్వారా స్వామి తెలియచేస్తారు.

0: పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనం. క్షీరసాగర మథనంలో పుట్టిన కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలి దప్పులుండవు. పూర్వజన్మ స్మృతి కూడా కలుగుతుంది. కల్పవృక్షం కోరిన ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అలాగే స్వామివారు కల్పవృక్ష వాహన దర్శనం వల్ల మనం కోరుకున్న అన్ని వరాలను అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవంలో నాలుగో రోజు రాత్రి పూర్తిగా బంగారు రేకులతో నిర్మించిన సర్వభూపాల వాహనం. సర్వభూపాలమంటే విశ్వానికే రాజు అనర్థం. అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి సకల దిక్పాలకులకు, లోకాలకు రాజు. అలాగే మనము కోరిన కోరికలన్నీ తీర్చే కొంగు బంగారం కూడా.

ఐదోరోజు ఉదయం సమ్మోహనపరిచే మోహిని రూపంలో దంతాల పల్లకీలో మలయప్పస్వామి విహారం. తోడుగా శ్రీకృష్ణుడు మరొక పల్లకీలో స్వామివారితో మనకి కనిపిస్తారు. ఈ మోహిని అవతారంలో ఉత్సవమూర్తి నిలబడకుండా ఆసీనులై స్త్రీలు ధరించే అన్ని ఆభరణాలతోనూ దర్శనమిస్తారు. దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనంలో అమృతం కోసం మథనపడిన వేళ దుష్టుల్ని శిక్షించి తన మాయతో మంచివైపు నిలబడ్డ మోహిని ప్రపంచమంతా స్వామి మాయ అని తెలియచేస్తుంది. వెంకటేశ్వర స్వామికి సఖుడు, దాసుడు, వాహనం అయిన గరుడు బ్రహ్మోత్సవాలలో ప్రత్యేకం. గరుడవాహన సేవ చూడాలని కోట్లాది మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తారు. మరి ఈ గరుడవాహనంలోని స్వామి దర్శనం సకల పాపహరం. అవును, వింటున్న మీకు, చెప్తున్న నాకు కూడా అనిపిస్తోంది, ఇంతమందికి మరి సౌకర్యాలు? కొండపైన స్వామి చూసుకుంటాడు అన్న మన ధీమాకు ఏమాత్రం తగ్గకుండా భోజన వసతులు అన్నీ తానే అందిస్తాడు ఆ వెంకన్న తండ్రి.

బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం, తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రత్యేక కార్యక్రమంలో మనం తెలుసుకుంటున్నాం స్వామివారు విహరించే అనేక రథాలలో అనేక వాహనాలలో. ఇక తిరుమాడ వీధుల్లో ఆరవ రోజు మనం ఉదయం వేళ స్వామిని శ్రీరాముడి రూపంలో ఆ హనుమంతుడి వీపు పైన చూస్తాము. హనుమంత వాహనంలో బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, ఆరోగ్యం ఇత్యాది సుగుణాలన్నీ హనుమత్ ప్రసాదాలుగా, అలాగే గురుశిష్యులైన శ్రీరామ హనుమంతుల కమనీయ అనుబంధంతో భక్తులకు జ్ఞానోదయం చేకూరుతుంది. మరి కాస్త ముందుకు వెళ్తే లక్ష్మీప్రదమైన స్వర్ణరథంపైన స్వామి సాగుతుండగా ఆరవ రోజు సాయంత్రం గజవాహనంలో దర్శనం. గజేంద్రమోక్షంలో ఏనుగును కాపాడిన విధంగా శరణు అన్నవారికి అభయమిస్తారు స్వామి. సప్తాశ్వాలలో భానుడు రథసారథిగా ఎర్రటి పుష్పాలతో సూర్యప్రభ వాహనం పైన ఊరేగుతారు. ప్రపంచానికి వెలుగు ప్రసాదించే సూర్యభగవానుడికి ప్రతిరూపమే స్వామి అని, అలాగే ఈ దర్శనం వల్ల ఆరోగ్య ఐశ్వర్యప్రాప్తి సిద్ధి కలుగుతుందని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం.

నాం చెప్పుకుంటున్నాము, పరవశించిపోతున్నాం. అవునా? ఏడవ రోజు రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనంపైన దీవిస్తారు. ఈ వాహనంపైన స్వామిని చూస్తే భక్తితో మనస్సు ఉప్పొంగిపోతుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, అధిదైవికం అనే త్రివిధ తాపాలను నివారిస్తుంది. గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే కళ్లెంతో అదుపు చేసే విధానంగా, రథం వంటి శరీరాన్ని రౌతు అయిన ఆత్మ ద్వారా అదుపులో ఉంచాలన్న తత్వాన్ని స్వామి 8వ రోజు ఉదయం రథోత్సవంలో చెప్తారు. ఇక 8వ రోజు రాత్రి అశ్వవాహనం. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. పరమాత్మ ఇంద్రియాలను నిగ్రహిస్తూ దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తారన్నది సారాంశం.

చివరి రోజు బ్రహ్మోత్సవాలలో చక్రస్నానం. 8 రోజుల వాహన సేవల్లో అలసిపోయిన స్వామికి సీద తీర్చడమే ఈ చక్రస్నానం. వారాహస్వామి ఆలయ ప్రాంగణంలో పుష్కరిణిలో సుగంధ ద్రవ్యాలతో ఉభయ నాంచారులకు స్నపన తిరుమంజనంతో పాటు చక్రతాళ్వారులకు అభిషేకం జరుపుతారు అత్యంత వేడుకగా. ధ్వజావరోహణం 9వ రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతలందర్నీ ఆహ్వానిస్తూ ఎగురవేసిన ధ్వజపటాన్ని అవరోహణం చేసి ఈ ఉత్సవాన్ని వీక్షించిన 3 కోటి దేవతలకు వీడ్కోలు పలుకుతారు.

ఇన్ని చెప్పుకున్నాం కదా, మరి తిరుమల లడ్డూ ఒకటేనా స్వామివారికి నైవేద్యంగా అర్పించేది అనుకుంటున్నారా? స్వామివారి ప్రసాదాలన్నీ కట్టెల పొయ్యి మీదే తయారు చేస్తారు. మొదటి గంట అంటే ఉదయం 5:30 మాతృ దద్దోజనం, తర్వాత లడ్డూ, దోశ, వడ, పానకం, పులిహార, పొంగలి, జిలేబీ, మురుకులతో కలిపి దాదాపు 50 రకాల నైవేద్యాలు రకరకాల సమయాలలో అర్పిస్తారు. ఇవన్నీ స్వామి మనకిచ్చినవే. మరి మనలోని అహంకారం పోవాలంటే తెలుసుకోవాల్సిన నిజం, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కూడా ఒకటి, స్వామి మనకిచ్చినవి మనమే స్వామికి ప్రసాదంగా ఇచ్చామనడం సరైనదేనా? ఇలాంటి ఆలోచనలతో కనుక మనం ముందుకు సాగితే మనలోని అహం అంతా పూర్తిగా సమసిపోయి ఉత్తమ మానవ మాత్రులుగా ఉంటాము.

బ్రహ్మోత్సవాలలో అన్ని రోజులూ మనం తిరుమల కొండపైన ఉండే వీలు కాకపోవచ్చు. ఒక్కరోజుకి వెళ్లినా స్వామి తెలియచేసినవి నిజ జీవితంలో కూడా పాటిద్దాం. అంతా రామమయం అన్నట్టు స్వామి అంతటా విశ్వవ్యాప్తంగా ఉన్నారు. పక్కవారిని తోసుకుంటూ కాకుండా నిదానంగా క్యూ లైన్లో దైవ సన్నిధికి చేరుకుందాం. మనకు అందిన ప్రసాదాన్ని పక్కవారితో కూడా పంచుకుందాం. వారికి వీలు కాకపోవచ్చు, దొరక్కపోవచ్చు. ఇంద్రియాలను నిగ్రహించుకుని భక్తిగా ఉంటూ నివాస ప్రాంతంలో నీటిని విద్యుత్తుని మోతాదుగా వాడుకుందాం. బ్రహ్మోత్సవాల గురించి తెలుసుకున్న కొన్ని విశేషాలను మీతో పంచుకున్నాం ఈరోజు ఆకాశవాణి వివిధ భారతిలో. నమస్కారమంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖీ అనుపమా.

భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి అయిన సెప్టెంబర్ 15 ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం. భారత నీటిపారుదల కమిషన్లో పూణెలో చేరాక డెక్కన్ ప్రాంతంలో చక్కటి నీటిపారుదల వ్యవస్థను రూపొందించారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. నీటి ప్రవాహానికి తగినట్టుగా ఆనకట్టకు ఎటువంటి ప్రమాదం కలగకుండా నీటిని నిల్వ చేసే ఆటోమేటిక్ గేట్ వ్యవస్థను రూపొందించి అబ్బురపరిచిన యువ ఇంజనీర్. దీన్నే మైసూర్ దగ్గర కృష్ణరాజసాగర్ ఆనకట్టలో కూడా వాడారు. అప్పట్లో ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆనకట్ట. ఒక ఇంజనీర్గా మోక్షగుండం గారు సాధించినంతగా ఎవ్వరూ సాధించలేదు. ఆ రోజుల్లో వారు ఇతరులకు మార్గదర్శిగా మారారు. హైదరాబాద్ మహానగరాన్ని వరదల నుంచి రక్షించే వ్యవస్థ, అలాగే విశాఖపట్నం రేవును కూడా సముద్ర కోత నుంచి రక్షించే వ్యవస్థలో కీలక పాత్ర పోషించారు. వీరు జాతి గర్వించే ఇంజనీర్. అందుకే ఈరోజు వీరి పేరున మనందరం ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నాం.

0: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంటికొక ఇంజనీరున్న ఈ రోజుల్లో జాతి నిర్మాణంలో భాగస్వాములైన కొందరు ప్రముఖ ఇంజనీర్ల గురించి మాట్లాడుకుంటున్నాం ఈ రోజు చైతన్యస్ఫూర్తిలో ఇంజనీర్స్ డే సందర్భంగా. మరి పద్మవిభూషణ్, డాక్టర్ వర్గీస్ కురియన్, కేరళలో పుట్టిన ఈ మెకానికల్ ఇంజనీర్ భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ద వైట్ రెవల్యూషన్, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని మనందరం అభిమానంగా పిలుచుకుంటాము. గుజరాత్లోని ఆనంద్ కేంద్రంగా పాడి రైతుల సహకార ఉద్యమానికి అండగా నిలిచారు. తన సహచరుడు హెచ్ఎం దలాయాతో కలిసి గేదె పాల నుంచి తొలిసారిగా పాలపొడిని తయారుచేసి ప్రపంచ రికార్డుని సృష్టించారు. ఇక నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు

ఎన్డీడీబీ వ్యవస్థాపక చైర్మన్గా ఆపరేషన్ డైరీ ద్వారా భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యధిక పాల ఉత్పత్తి చేసే దేశంగా నిలిపిన గొప్ప దార్శనికుడు డాక్టర్ వర్గీస్ కురియన్ గారు. డాక్టర్ వర్గీస్ గారి జయంతైన నవంబర్ 2న మనం జాతీయ పాల దినోత్సవం నేషనల్ మిల్క్ డేగా జరుపుకుని వారిని గౌరవించుకుంటున్నాము.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: రేపు ఉదయం 9:15 నుంచి 10 వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఈ అంశం గురించి మాట్లాడడం జరుగుతుంది. ట్యూన్ చేసి

క్షమించండి, ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇంజనీర్స్ గురించి, కొందరు ప్రముఖ ఇంజనీర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. నేల విడిచి నింగికి వెళ్దామంటూ దేశానికి, దేశ అభివృద్ధికి రెక్కలు తొడిగిన గొప్ప ఇంజనీర్ మాజీ రాష్ట్రపతి భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం గారు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా మనం గౌరవించుకుంటాము. భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో ఇస్రోలో చేరి ఇస్రో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం SLV-3 తయారీలో పనిచేశారు. 1970లలోనే సాంకేతికత అంతగా అభివృద్ధి చెందని రోజుల్లోనే SLV రాకెట్ ఉపయోగించి రోహిణి 1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో పంపడం ఒక మైలురాయి. అందులో తనదైన ముఖ్య పాత్ర పోషించారు అబ్దుల్ కలాం గారు.

శ్రోతలకు మరోసారి చెప్తున్నాను, రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీ జన్ను సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. అంశం టీజీ ఆయిల్ ఫెడ్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు. రేపు ఉదయం అంటే బుధవారం 9:15 నుంచి 10 గంటల వరకు. చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం జాతి నిర్మాణంలో పనిచేసిన కొందరు ప్రముఖ ఇంజనీర్ల గురించి. ఇంజనీర్స్ డే సందర్భంగా మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా పద్మభూషణ్ ఈ శ్రీధరన్ గారు కేరళలో పుట్టింది. ఈ పుట్టిన ఈ సివిల్ ఇంజనీర్ గారు ప్రపంచ పటంలో

భారతదేశం కూడా అభివృద్ధి దిశగా దూసుకెళ్లాలి అని చెప్పి ఆలోచించారు. మరి పెరుగుతున్న జనాభా, వారి ప్రయాణ అవసరాలు, కేవలం బస్, బైక్, సైకిల్, కార్లు ఇవేమీ సరిపోవు, మెట్రో రైల్ కూడా ఉండాల్సిందే అని బల్లగుద్ది చెప్పి, చెప్పడమే కాదు దేశపు తొలి మెట్రో 1970లో డెప్యూటీ చీఫ్ ఇంజనీర్గా పనిచేసి మెట్రో అమలు, ప్రణాళిక, రూపకల్పనకు బాధ్యత వహించారు. అబ్బురంగా అనిపించడం లేదు? ఎక్కడి గుర్రపు బగ్గీలు, ఎక్కడి జోడెడ్ల బండ్లు, నేలపైన మెట్రో, నింగిలో రాకెట్. ఇంజనీర్ అంటే ఇలా దేశపు దశని కాదు దిశని కూడా మార్చాలి అనుకునేంతగా కృషి చేసినా చేస్తున్న ఇంజనీర్స్ అందరికీ ధన్యవాదాలు. అలాగే అన్ని రంగాలలో కూడా సేవల్ని విస్తరించి సర్వతోముఖాభివృద్ధికి తమవంతు అమూల్యమైన సహాయం అందించిన మరెందరో అజ్ఞాత ఇంజనీర్స్లకు కూడా ధన్యవాదాలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి. మరోసారి మన శ్రోతల్లో ఉన్న ఎందరో ఇంజనీర్స్కు హ్యాపీ ఇంజనీర్స్ డే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. 2047 వికసిత్ భారత్ సాధనలో ICWA కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. డిఆర్డీఓ పరిశ్రమల మధ్య భాగస్వామ్యం దేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్ పెంచుకునే లక్ష్యంతో భారత్ కెనడా దేశాలు న్యూఢిల్లీలో 4వ విడత చర్చలు ప్రారంభించాయి. T20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో ఈరోజు జరిగే 2వ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ICWA కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ రజతోత్సవ వేడుకలు ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఎంతో విశిష్టమైందని, ఏకగ్రీవంగా ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ ఒక గొప్ప విజయంగా ప్రశంసించారు.
1: It is now marked by greater engagement, growing influence and a renewed sense of confidence under the visionary leadership of our honorable prime minister Shri Narendra Modi ji. We are constantly and consistently seeing the global voice for peace, progress and prosperity. 3 years ago we also hosted the G20 summit. Through the summit, Sriman Modi ji brought to the forefront our ancient philosophy of Vasudeva Kutumbakam. We have now emerged as the voice of the countries of the global south.
0: ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ, గ్లోబల్ సౌత్ ఆందోళనలతో పాటుగా ప్రపంచ సవాళ్లపై భారత్ తన దృక్పథం మరింత ఆత్మవిశ్వాసంతో వ్యక్తపరుస్తోందని చెప్పారు. దేశ ప్రయోజనాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయని, భారత్ పట్ల అంచనాలు పెరిగాయని తెలిపారు.
2: India today engages with a much wider range of countries and regions.

0: Our interests have become increasingly global. Our responsibilities have grown, and expectations of India have also risen correspondingly. India is also articulating with greater confidence its perspectives on global challenges, including those that concern the Global South. A rising India must increasingly bring its own history, experience, interests, concepts, and even terminology to the way it approaches the world. ICWA has an important place in this endeavor.
1: భారతదేశం గర్వించదగ్గ గొప్ప ఇంజనీర్లలో ఒకరైన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి పురస్కరించుకుని ఈరోజు జాతీయ ఇంజనీర్స్ దినోత్సవం జరుపుకుంటున్నాం. విశ్వేశ్వరయ్య చేసిన సేవలు స్మరించుకునేందుకు, దేశాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర గౌరవించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15 ఈ దినోత్సవం నిర్వహిస్తారు. విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. విశ్వేశ్వరయ్య ఒక గొప్ప ఇంజనీరింగ్ ప్రతిభావంతులని, దేశ నిర్మాణ దృక్పథం పౌరులకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రేపటి కోసం ఆవిష్కరణలు చేస్తూ పరిష్కారాలు అందిస్తూ దేశ నిర్మాణానికి తోడ్పడుతున్న ఇంజనీర్లందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
2: మహాన్ ఇంజనీర్స్ కి హమారీ విరాసత్ మే ఏక్ ఐసా రత్న భీ హమే మిలా జిస్కే కార్య ఆజ్ భీ లోగో కో అచంభిత్ కర్ రహే హై ఔర్ వే థే భారత రత్న డాక్టర్ ఎం విశ్వేశ్వరయ్య. उन्हीं की याद में 15 सितंबर को इंजीनियर्स डे के रूप में मनाया जाता है. उनके पद चिन्हों पर चलते हुए हमारे देश के इंजीनियर पूरे विश्व में अपनी अलग पहचान बना चुके हैं. मैं इस अवसर पर सभी इंजीनियरों को उनकी निर्माण शक्ति को आदरपूर्वक नमन करता हूं.
1: ఎం విశ్వేశ్వరయ్య జీవితం క్రమశిక్షణ, ఆవిష్కరణ, ప్రజాసేవలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో విశ్వేశ్వరయ్య చేసిన విశేష కృషి కీలక పాత్ర పోషించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇంజనీర్లకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి అవిశ్రాంత ఆవిష్కరణలే భారతదేశ పురోగతిని ముందుకు నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ ఆధారిత పండుగైన నూహ్ఖాయ్ సందర్భంగా దేశ ప్రజలకు, ముఖ్యంగా ఒడిశా ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. నూహ్ఖాయ్ కేవలం ఒక సాంప్రదాయ పండుగ మాత్రమే కాదని, సామూహిక విందులు, స్నేహితుల కలయికలతో సామాజిక కుటుంబ సాన్నిహిత్యానికి ఒక ప్రతీక అని రాష్ట్రపతి పేర్కొన్నారు. సంవత్సరి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. క్షమాగుణం, దయ ప్రతి బంధాన్ని బలపరుస్తాయని, ఈ సంవత్సరి గుర్తు చేస్తుందని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మాత్రమే కాకుండా ప్రాచీన నాగరికతలో ప్రజాస్వామ్య సాంప్రదాయాన్ని భారత్ వేడుగ్గా జరుపుకుంటుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా ఆధునిక ప్రజాస్వామ్య సంస్థలు రూపుదిద్దుకోవడానికి చాలా కాలం ముందే ప్రాచీన భారతీయ గ్రంథాలు సామూహిక చర్చల గురించి, ప్రజాసభల గురించి ప్రస్తావించాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. చర్చలు, సంప్రదింపులు, సభ సమితుల గురించి ఋగ్వేదం ప్రస్తావిస్తుందని చెప్పారు. అలాగే వైశాలితో సహా ప్రాచీన గణతంత్ర రాజ్యాలు, గణసంఘాల్లో కాలక్రమేణ స్వయం పాలన, సంప్రదింపుల సంస్థలు, సాంప్రదాయాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. డిఆర్డీఓ పరిశ్రమల మధ్య భాగస్వామ్యం భారతదేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన డిఆర్డీఓ ఇండస్ట్రీ సినర్జీ మీట్ విమర్స్ 2026 సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ, క్షిపణుల నుంచి రాడార్ల వరకు, యుద్ద విమానాల నుంచి నీటిలో కదిలే జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలో డిఆర్డీఓ తన సామర్థ్యాలు నిరూపించుకుందని పేర్కొన్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్ పెంచుకోవాలనే లక్ష్యంతో ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం భారత్, కెనడా దేశాలు న్యూఢిల్లీలో 4 విడత చర్చలు ప్రారంభించాయి. నిన్న ప్రారంభమైన ఈ 5 రోజుల చర్చలు సెప్టెంబర్ 18 వరకు కొనసాగుతాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2024-25లో ఉన్న 8.66 బిలియన్ అమెరికన్ డాలర్స్తో పోలిస్తే 2025-26లో 8.22% క్షీణించి 7.95 బిలియన్ అమెరికన్ డాలర్కు చేరుకుంది. కెనడాకు భారత్ ప్రధానంగా ఫార్మాస్యూటికల్స్, ఇనుము, ఉక్కు, సీఫుడ్, పత్తి వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, రసాయనాలు ఎగుమతి చేస్తుండగా పప్పుధాన్యాలు, ముత్యాలు, విలువైన రాళ్లు, బొగ్గు, ఎరువులు, కాగితం, ముడి చమురును ప్రధానంగా దిగుమతి చేసుకుంటుంది. భారత్ నుంచి కెనడాకు ప్రధాన సేవారంగ ఎగుమతుల్లో టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇతర వ్యాపార సేవలు ఉన్నాయి. ఓల్డ్ సర్క్యులర్ ఎకనమిక్ ఫోరం 2026 సదస్సు గుజరాత్లో గాంధీనగర్లో గల మహాత్మా

0: ఇందులో ఈరోజు కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేందర్ పటేల్ సంయుక్తంగా ప్రారంభించారు. సర్క్యులర్ ఎకానమీ, ప్రజలు శ్రేయస్సు కోసం పరివర్తన అనే ఇతివృత్తంతో దక్షిణాసియాలో తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సులో 65కు పైగా దేశాల నుంచి 2000 మందికి పైగా పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ తన ప్రాచీన సాంస్కృతిక ఆచారాలైన వస్తువులు తిరిగి ఉపయోగించడం, సంరక్షణ విలువలు నేటి ఆధునిక విధానాలకు అనుగుణంగా మార్చుకుందని భూపేందర్ యాదవ్ స్పష్టం చేశారు. భారత ప్రభుత్వ ప్రజా ప్రసార మాధ్యమం దూరదర్శన్ ఈరోజు 67వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటుంది. 1959 సెప్టెంబర్ 15 ఆల్ ఇండియా రేడియో కింద ఒక ప్రయోగాత్మక టెలివిజన్ సేవగా ఇది ప్రారంభమైంది. నాటి రాష్టపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. 1976 ఏప్రిల్ 1 ఆల్ ఇండియా రేడియో నుంచి విడిపోయి స్వయం ప్రతిపత్తిని సాధించింది. 1982 ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల సమయంలో రంగుల టెలివిజన్ ప్రవేశపెట్టడంతో దూరదర్శన్ ఆకర్షణ మరింత పెరిగింది. ఇక 1997 సెప్టెంబర్ 23 ప్రసార భారతి కార్పొరేషన్ ఏర్పడ్డాక మరింతగా విస్తరించింది. ప్రస్తుతం 35 శాటిలైట్ ఛానళ్లు, 66 స్టూడియో కేంద్రాలతో వివిధ ప్రాంతీయ మాధ్యమాల ద్వారా దూరదర్శన్ ప్రజలకు సేవలు అందిస్తుంది. రామాయణ్, మహాభారత్, మాల్గుడి డేస్, శక్తిమాన్, చిత్రహార్, ఫౌజీ, సర్కస్ వంటి ఎన్నో అద్భుత ధారావాహికలు ప్రసారం చేసి ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సమాచార ప్రసారంతో పాటు సాంస్కృతిక పరిరక్షణలో, జాతీయ సమైక్యతలో దూరదర్శన్ కీలక పాత్ర పోషిస్తుంది. దేశంలో 100% జనాభాకు ఇది శాటిలైట్ డిటిహెచ్ సేవల ద్వారా చేరువవుతుంది. యూపీఐ ద్వారా జరిగే 2,000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రూపే డెబిట్ కార్డ్స్ ద్వారా చేస్తే ఈ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు వర్తించవని, ఈ లావాదేవీలపై బ్యాంక్ సిస్టమ్ ప్రొవైడర్ ఎలాంటి ఛార్జీలు విధించరని గెజెట్ నోటిఫికేషన్లో పేర్కొంది. యూపీఐ లావాదేవీలపై నిబంధనలు స్పష్టం చేసేందుకు చెల్లింపు పరిష్కార వ్యవస్థల చట్టం కింద ఈ మార్పులను ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే అన్ని యూపీఐ లావాదేవీలు ఉచితంగా కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. యూపీఐ వినియోగదారులపై ఛార్జీలు విధించే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అరుణాచల్ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కేరళ, మహే, పంజాబ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరిలో వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని పేర్కొంది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 2వ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2047 వికసిత్ భారత్ సాధనలో ICWA కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. DRDO పరిశ్రమల మధ్య భాగస్వామ్యం దేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 దాటి 40 నిమిషాలు. ఇప్పుడు విందాం కొన్ని ఫిలిం గీతాలు. ముందుగా ఆచార్య ఈ చిత్రంలో అనురాగ్ కుల్కర్ణి, రమ్య బెహ్రా పాడిన అనంత శ్రీరామ్ గీతం విందాం. సంగీతం అందించారు మణిశర్మ.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఫిలిం గీతాలు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఇప్పుడు విందాం ఖుషీ. ఈ చిత్రంలో స్వీయ సంగీతంలో హేషామ్ అబ్దుల్ వహాబ్ పాడిన శివ నిర్వాణ గీతం.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: రేపు ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీ జన్ను సత్యనారాయణ గారితో పరిచయం వింటారు. అంశం తెలంగాణ ఆయిల్ ఫెడ్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి. రేపు ఉదయం 9:15 నుంచి 10 గంటల వరకు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం కోసం.

విన్నపాట మాచెర్ల నియోజకవర్గం. ఈ చిత్రం నుండి ఉమానేహ లిప్సిక అమృత వర్ష్ పాడిన కాసల శ్యాంకుల శేఖర్ గీతం. అది సంగీతం అందించారు మహతి స్వరసాగర్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఫిలిం గీతాలు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు దాటి 55 నిమిషాలు. ఇప్పుడు విందాం సర్ ఈ చిత్రంలో శ్వేతామోహన్ పాడిన రామజోగేశాస్త్రి గీతం. సంగీతం అందించారు జీవి ప్రకాష్ కుమార్.

శ్రోతలకొక గమనిక, రేపు ఉదయం 9:15 నుంచి 10 గంటల వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీ జన్ను సత్యనారాయణ గారితో పరిచయం ఉంటుంది. అంశం టీజీ ఆయిల్ ఫెడ్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి. రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమానికి.

0: అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈ చిత్రంలో రామ్ మిర్యాల ఆలపించిన పాట విన్నారు. సంగీతం జయక్రిష్, సాహిత్యం అనంత శ్రీరామ్.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: ఇప్పుడు విందాం బింబిసార. ఈ చిత్రంలో స్వీయ సంగీతంలో చిరంతన్ భట్ కాలభైరవతో కలిసి ఆలపించిన శ్రీమణి గీతం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఎల్లుండి నిర్వహించనున్న హైదరాబాద్ ముక్తి దివస్ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఆగాఖాన్ అభివృద్ది సంస్థ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5కు సూచించారు. తెలంగాణలో నిషేధిత భూముల జాబితా 22/A అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం ఎంసీహెచ్ఆర్డీలో మంత్రులతో కీలక సమావేశం నిర్వహిస్తారు. రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా ఉన్నాయని, ఈరోజు రేపు పలు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఎల్లుండి నిర్వహించనున్న హైదరాబాద్ ముక్తి దివస్ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లను ఈ ఉదయం ప్రత్యక్షంగా పరిశీలించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, 1947 ఆగస్టు 15న దేశమంతటా స్వాతంత్ర్యం వచ్చినా నిజాం పాలనలోని హైదరాబాద్ సంస్థానానికి మాత్రం అప్పుడు స్వాతంత్ర్యం రాలేదని గుర్తు చేశారు. రజాకార్ల దమనకాండను ఎదిరించి పోరాడిన సమరయోధుల స్మరణార్థమే కేంద్ర ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మజ్లిస్ కు భయపడి ఈ దినోత్సవాన్ని నిర్వహించలేదని కిషన్ రెడ్డి విమర్శించారు.
1: స్వాతంత్ర పండుగ తెలంగాణ విమోచన ఉత్సవాన్ని నిర్వహించుకున్న విషయాన్ని సందర్భంగా ఇది రాజకీయపరమైనటువంటి కార్యక్రమం కాదు. ఆ రోజు నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వేలాది మంది స్వతంత్ర సమరయోధులు ఎవరైతే బలిదానం అయ్యారో వాళ్ళ ఆత్మ శాంతి కలిగించడం కోసం వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ యొక్క హైదరాబాద్ ముక్తి దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించాము.
0: ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. హైదరాబాద్లోని లోక్ భవన్లో ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5తో నిన్న జరిగిన సమావేశంలో తెలంగాణ ఆగాఖాన్ అభివృద్ది సంస్థ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. ఇమామ్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం భారత్ తెలంగాణకు తొలిసారి వచ్చిన ప్రిన్స్ రహీంకు గవర్నర్ ఘన స్వాగతం పలికారు. దివంగత ఆగాఖాన్ 4 సేవలను స్మరించుకుంటూ కుతుబ్షాహీ సముదాయ పునరుద్దరణతో సహా విద్య, పట్టణ పునరుద్దరణ, ఆరోగ్యం, మహిళా సాధికారత రంగాల్లో సంస్థ కృషిని కొనియాడారు. తెలంగాణలో పట్టణ పునరుద్దరణ సామాజిక

0: సామాజిక ఆరోగ్య సంరక్షణ, ఉపాధి కల్పన రంగాల్లో తమ కార్యక్రమాలను ప్రిన్స్ రహీం వివరించారు. తెలంగాణలో నిషేధిత భూముల జాబితా 22A అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం ఎంసీహెచ్ఆర్డీలో మంత్రులతో కీలక సమావేశం నిర్వహిస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 22A నిషేధిత జాబితాలో చేర్చిన భూముల వివరాలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జాబితా నుంచి తొలగించిన భూముల వివరాలను ముఖ్యమంత్రి ఈ భేటీలో మంత్రులకు సమగ్రంగా వివరిస్తారు. ఈ భూ వ్యవహారంతో పాటు రాష్టంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా మంత్రులతో సీఎం చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 19న సూర్యాపేట జిల్లా కోదాడలో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు నల్గొండ, ఖమ్మం జిల్లాల నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సింగరేణి కంపెనీ, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో 300కు పైగా కంపెనీలు పాల్గొంటాయన్నారు.
1: ఉమ్మడి నల్గొండ ఖమ్మం జిల్లాలో నిరుద్యోగ యువత, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఈ జాబ్ మేళాన్ని సద్వినియోగం చేసుకుని వచ్చి ఇంటర్వ్యూ లో పార్టిసిపేట్ చేసి మీకు మంచి ఉద్యోగాలు వచ్చే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మీరు వెంటనే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ కండి అని చెప్పి ఆహ్వానిస్తున్నాం.
0: గోదావరి పుష్కరాలకు చెన్నూరులో 70 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపడుతున్నట్టు కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి తెలిపారు. సుమారు 8 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించనున్న పుష్కర ఘాట్కు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. పుష్కరాలకు 100,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
2: పీద వ్యాపారస్తులు ఉన్నారో వారికి ఇమీడియట్లీ షాప్స్ కావాలంటే 20 షాప్స్ కి కోసం కూడా 20 లక్షల రూపాయలు BMFT నిధులు శాంక్షన్ కావడం జరిగింది. త్వరలోనే టెండర్ అయిన తర్వాత పండుగ కూడా ప్రారంభమై తొందరగా కంప్లీట్ చేసుకుంటే చిన్న వ్యాపారస్తులకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఒక ఆలోచనతో పనిచేస్తున్నాము.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్ లోని తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ లో ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఆగాఖాన్ ఫౌండేషన్పై తనకు అత్యంత గౌరవం ఉందని, తెలంగాణ వారసత్వ సంపదను పునరుద్ధరించడంలో ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. శాసనమండలి భవనం, కుతుబ్షాహీ టూమ్స్ పునరుద్ధరణలో ఫౌండేషన్ సహకారాన్ని గుర్తు చేసిన ఆయన, మూసీ నది పునరుజ్జీవం, సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్ధరణలో సహకారం కోరారు. హైదరాబాద్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో తన పీఆర్ఓ, పీఏలపై దాడి జరిగిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు ఆరోపించారు. ఢిల్లీలో ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, విచారణ పేరిట పిలిపించి పోలీస్ స్టేషన్ లోపలే ముసుగులు ధరించిన 15 మందితో దాడి చేయించారని విమర్శించారు. దాడి చేసింది గుండాలా లేక మఫ్టీలో ఉన్న పోలీసులా తేలాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఆలయ ఈవో రమాదేవీలతో కలిసి ప్రారంభించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న రైతులను ఎంపిక చేసి కోడెలను పంపిణీ చేస్తున్న సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
3: 560 పైచిలుకు కోడెలు సంసిద్ధంగా ఉన్నాయి పంచడానికి. అందులో భాగంగా 250 మంది ఆన్లైన్ లో ఎవరైతే సీరియల్ నెంబర్ పక్కన వారందరికి 250 మంది కూడా ఫోన్ ద్వారా సమాచారాన్ని దేవస్థానం ద్వారా అందివ్వడం, వాళ్ళందరూ కూడా సుమారు 500 వరకు ఇవ్వాలని చెప్పిన కొన్ని నిర్ణయం తీసుకున్నారు.
0: రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా ఉన్నాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వాటి ప్రభావంతో ఈరోజు, రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈరోజు ఆదిలాబాద్, మంచిర్యాలతో సహా 12 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. అలాగే రేపు 7 జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూరు మండలం పట్నాపూర్లో వ్యవసాయ భూమిలో అంతర పండగా సాగు చేస్తున్న గంజాయిని జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశాలతో డీఎస్పీ అశోక్, ఇతర అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ నితికా పంత్ మాట్లాడుతూ, పట్నాపూర్లో 1.5 కోటి రూపాయల విలువైన 1500కు పైగా గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నామన్నారు.

0: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి 3088 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని, ఉదయం నుండి పూర్తిగా నిండి మత్తడి దూకుతోందని పేర్కొన్నారు. వరంగల్ ఎంజీఎం కూడలిలో పాలిటెక్నిక్ విద్యార్థులు ఈరోజు రాస్తారోకో నిర్వహించారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం జీవో 97పై వారు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ నేతలు హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయికి వినతి పత్రం అందించారు. రాష్టవ్యాప్తంగా ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. భూభారతి సాదా బైనామా దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం చేయవద్దన్నారు. భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్బంగా హనుమకొండ జిల్లాలో ఇంజనీర్స్ డేను జరుపుకున్నారు. హనుమకొండలోని చింతగట్టులో ఇరిగేషన్ అధికారులు, ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఎల్లుండి నిర్వహించనున్న హైదరాబాద్ ముక్తి దివస్ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఆగాఖాన్ అభివృద్ది సంస్థ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5కు సూచించారు. తెలంగాణలో నిషేధిత భూముల జాబితా 22/A అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం ఎంసీహెచ్ఆర్డీలో మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని, ఈరోజు రేపు పలు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:20. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం అండ్ అందరూ ఎదురు చూస్తున్నారు షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి షో టైంలో ఎలా పాల్గొనాలి? మీరు చేయాల్సిందల్లా మేము అడిగిన ప్రశ్నలకు సులభంగా జవాబులు పంపించేయాలి. మా వాట్సాప్ నంబర్ నోట్ చేసుకోండి, 0402324082 0402324. ఇది మా వాట్సాప్ నంబర్. మరి ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఈరోజు ఇంజనీర్స్ డే అని ఇందాక మనం చైతన్య స్ఫూర్తిలో మనం బోల్డని కబుర్లు కూడా చెప్పేసుకున్నాం కదా, దానికి సంబంధించి ఒక ప్రశ్న. ప్రపంచంలో తొలి ఇంజనీర్గా ఎవరిని చెప్పుకుంటారు? జవాబు తెలిస్తే 0402324082 కి వాట్సాప్ చేసేయండి.

సింబలే సింబలే అంటూ చూడాలనుంది పాటైతే వినేస్తూనే మన శ్రోతలు తొలి ప్రశ్నకి హడావిడిగా సింబలే సింబలే అని పాడేసుకుంటూ పంపించేశారు. నేను అడిగాను ప్రపంచంలో తొలి ఇంజనీర్గా ఎవరిని చెప్పుకుంటారు అని. మరి జవాబేంటో తెలుసా? ఇమ్హోటెప్. 2700 BCలో ఈజిప్ట్లోని స్టెప్ పిరమిడ్ని ఈయన నిర్మించారనమాట. స్టెప్ పిరమిడ్లో డీజోసెస్ అని ఉంటాయి, వాటిని నిర్మించారు. రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో తెలుసా? నిమ్మాని నుంచి పున్న వెంకటేశం, చెంచల్గూడ నుంచి పద్మావతి, ఆదిలాబాద్ నుంచి గంగారెడ్డి అరుణ్ కుమార్, ఉమ్మడ నుంచి దివాకర్ జైనుదీన్, నర్సంపేట నుంచి బాలకృష్ణ, భూదన్, పోచంపల్లి నుంచి మాధవి ఆంజనేయులు, బీచెల్ నుంచి రవి, బెల్లంపల్లి నుంచి సంతోష్ కుమార్, డాక్టర్ వెంకన్న, కౌకూర్ నుంచి మహాలక్ష్మి, చింతల నుంచి స్రవంతి సుశీల్, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, పొద్దుటూరు నుంచి దస్తగిరి సంధ్య, హైదరాబాద్ నుంచి చోడవరపు నాగేశ్వరరావు, అలాగే దోర్నాల బాలరాజు అండ్ పద్మలత గారు ప్రాంతం పేరు రాయలేదు, బెంగళూరు నుంచి శ్రీపతి బాబు, ఆళ్లగడ్డ నుంచి పాలెంపోలయ్య, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు.

షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి షో టైమ్ లో నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. చేనేత కళాకారుడు మల్లేశం ఏ గ్రామానికి చెందినవారు? చేనేత కళాకారుడు మల్లేశం ఏ గ్రామానికి చెందినవారు? జవాబు తెలిస్తే 0402324082కి వాట్సాప్ చేసేయండి. 0402324582.

0: షో టైంలో ఇందాక నేను అడిగాను, చేనేత కళాకారుడు మల్లేశం ఏ గ్రామానికి చెందినవారు అని మన శ్రోతలు అందరూ సరైన జవాబులు పంపించేశారు. సిరాజ్పేట్ ఆలేర్ మండలం యాదాద్రి జిల్లాకు చెందినవారు మల్లేశం గారు. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారంటే, ఆదిలాబాద్ నుంచి సంధ్య, హైదరాబాద్ నుంచి గ్రేసీ, అంకుశాపురం నుంచి సుదర్శన్, భూదన్, పోచంపల్లి నుంచి యలగందుల మార్కండేయ, ఆర్మూర్ నుంచి రాధా, గజ్వేల్ నుంచి వెంకటేష్ సుగుణ, హుజూరాబాద్ నుంచి ఘట్టన, ఆర్మూర్ నుంచి చంద్రశేఖర్, ఖైరతాబాద్ నుంచి కేవీరావు, పివీరావు, అలాగే జయలక్ష్మి గారు, బిఎన్ రెడ్డినగర్ నుంచి మౌనిక బాలు, నిజామాబాద్ నుంచి మురహరి యశోద, భీమ్గల్ నుంచి రవి, కిస్మత్పూర్ నుంచి శిరీష, సుమన్, నిజామాబాద్ నుంచి సంఘవి శ్రీనివాస్, బేగంపేట నుంచి ఆంజనేయులు, పెడన నుంచి కనకారావు, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారు.

0: నరా అయితే 9441811917 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: రేపు ఉదయం 9:15 నుంచి 10 వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీ జన్ను సత్యనారాయణ గారితో పరిచయం ఉంటుంది. అంశం టీజీ ఆయిల్ ఫెడ్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు.

స్టూడియో క్లాక్ లో సమయం 1 గంట దాటి 43 నిమిషాలు. షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైం లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? మా పేర్లు ఇంకా చదవలేదు, అలా రకరకాలుగా ప్రశ్నలు సంధించేస్తున్నారు మన లిజనర్స్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మానందం గారు పేరు చెప్పగానే అందరం నవ్వేసుకుంటున్నాం కదా. మరి జూలైలో బ్రహ్మానందం గారి ప్రొఫెషన్ ఏంటి? జులాయి సినిమాలో బ్రహ్మానందం గారి ప్రొఫెషన్ ఏంటి? జవాబు తెలిస్తే 0402324052కి వాట్సాప్ చేసేయండి. 0402324852.

షో టైంలో ఇందాక నేను అడిగాను బ్రహ్మానందం గారు జూలైలో వారి ప్రొఫెషన్ ఏంటి అని. అందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు. మరి జవాబు మనందరికీ తెలిసిందే కదా, దొంగ. బ్రహ్మానందం గారు ఆ సినిమాలో ఒక దొంగ అనమాట. రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపారు? రాంపురం నుంచి కట్ల సతీష్, మియాపూర్ నుంచి శేషగిరి, సికింద్రాబాద్ నుంచి రమణి సుబ్బారావు, హనుమకొండ నుంచి బిక్షపతి, నాగరం నుంచి శ్రీకాంత్ గౌతమి, పుట్టపక్క నుంచి భవానీ వెంకట్, అలాగే అండలు జగరన్పల్లి నుంచి లక్ష్మి, నిజామాబాద్ నుంచి కీర్తి రాజ్కుమార్, మూసపేట నుంచి నరేష్ రోజా, మొండ్రాయి నుంచి మోహన్, జిబ్లాపల్లి నుంచి చక్రపాణి, మేడ్చల్ నుంచి కుసుమావతి, కల్వకుర్తి నుంచి కళ్యాణ్, షాపల్లి నుంచి శ్రీనివాస్, కొండాపూర్ నుంచి కృష్ణ, అలాగే ఇంకా చివరిగా రైట్ ఆన్సర్స్ పంపించిన మరికొంతమంది శ్రోతలు పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. ఈరోజు షో టైంలో పాల్గొన్న శ్రోతలందరికీ అనేక అనేక ధన్యవాదాలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తలు వింటారు. 2 గంటల 15 నిమిషాలకు శక్తిశిలిలో మళ్లీ కలుద్దాం.

0: 23,268 when reports last came in. And now before we end the bulletin, the headlines once again. Defence Minister Rajnath Singh says government taking steps to ensure self-reliance in defence sector. Chief Ministers of Uttar Pradesh, Uttarakhand, Himachal Pradesh, Haryana, Rajasthan and Delhi signed Kishrao Multipurpose Dam Project Agreement for rejuvenation of Yamuna River. India committed to promoting circular economy as part of sustainable development, says Environment Minister Bhupendra Yadav. World Circular Economy Forum gets underway in Gandhinagar. Prime Minister Narendra Modi hails engineers as karma yogis of nation building. U.S. court blocks Trump administration's new visa rules for foreign students and journalists. IMD forecasts heavy rainfall over Punjab, Delhi, Kutch, Tamil Nadu, Assam and Meghalaya today. And in men's cricket, India to take on Afghanistan in second T20 international in Delhi this evening. With that, we end the midday news.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2 గంటలు దాటి 15 నిమిషాలు. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. ఈరోజు ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాము? తండ్రి అటవీ సంరక్షణాధికారి, తల్లి రైతు. పొలం నుంచి అడవికి ప్రతిరోజు ఒక చిన్నారి వీరితో పాటు తిరిగేది. పొలంలో నాటే విత్తనమే ఆమెకు ఆట వస్తువు. అడవిలోని పక్షులే నేస్తాలు. ఆ పక్షుల నోటిన కనిపించే విత్తనాలే ప్రకృతి ఆమెకు నేర్పిన తొలిపాఠం. ఇంతకీ ఎవరామె? ఏంటి ఆ ప్రకృతి పాఠం?

శక్తిశీలిలో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం వందనా శివ గారి గురించి. ఎవరు వీరు? 1952 అంటే 1952లో దెహ్రాదూన్లో పుట్టిన వందనా గారికి ఐన్స్టీన్ అంటే గౌరవం. ఆయనే ఆమెకు హీరో. స్కూల్లో ఫిజిక్స్ నేర్పే సదుపాయం లేదు. మరి ఏం చేశారో తెలుసా? తనకు తానే పుస్తకాలు తెచ్చుకొని ఫిజిక్స్ చదువుకునేది వందన. ఎంత కష్టం కదా, మామూలుగా లెక్కలతోటే బుర్ర వేడికిపోతుంది మనకి, అలాంటిది ఫిజిక్స్ ఇంకాస్త కష్టం జటిలమని అనుకుంటాము. మరి ఆ అమ్మాయి ఇంట్రెస్ట్తోటి, అభిరుచితోటి, ఇష్టంతోటి ఫిజిక్స్ తనకు తానే నేర్పించుకున్నారు. బాల్యంలోనే వందన నేర్చుకున్న అరుదైన పాఠం మరొకటి ఉంది. అదేంటో తెలుసా? అడవి, పొలం రెండు త్వరలోనే అంతరించిపోయే గతాలుగా మిగిలిపోతాయని. మరి ఏం చేశారు వందనా?

శ్రోతలకు ఒక గమనిక. ప్రతి బుధవారం ఉదయం 9:15 నుంచి 10 వరకు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం ప్రసారమవుతుంది. మరి రేపు ఉదయం 9:15 తెలంగాణ ఆయిల్ ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీ జన్ను సత్యనారాయణ గారితో పరిచయం వింటారు. అంశం టీజీ ఆయిల్ ఫెడ్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి. రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం కోసం.

శక్తిశిలిలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం పర్యావరణవేత్త వందనా శివ గారి గురించి. 1978 అంటే 1978 ఆ సమయానికే వారు పీహెచ్డీ ఫిజిక్స్లో పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి ఫిజిక్స్ అంటే ఎంతో ఇష్టమని ఇందాక చెప్పుకున్నాం కదా. ఫిజిక్స్ టీచర్ లేకపోయినా, స్కూల్లో ఫిజిక్స్ నేర్పించే సదుపాయం లేకపోయినా, తనంతట తానే పుస్తకాన్ని తెచ్చుకొని చదువుకున్నారు. హిమాలయ పర్వత శ్రేణులను కూడా ట్రెక్ చేశారు. ఇంకా తృప్తి కలగలేదు ఈ అడవి బిడ్డకు. చిప్కో మూమెంట్లో చేరారు. చెట్లనంటుకొని కాపాడమని మహిళలు చేసిన అసాధారణ ఉద్యమమిది. ప్రకృతిని ఎలాగైనా కాపాడాలన్న తపనామిది. ఆమెకు ఇష్టమైనది అనురక్తి ఫిజిక్స్లో ఉంది. కానీ ఇష్టం కంటే కూడా దేశానికి ఏది అవసరం, ప్రకృతికి ఏది అవసరమని చెప్పి దానికి దగ్గరగా ఉండేందుకు ఇలా పర్యావరణవేత్తగా మారారు వందనా శివ.

పర్యావరణ ముప్పును ఎదుర్కోవాలని బలంగా నిర్ణయించుకున్నారు వందనా శివ. ఫిజిక్స్ను పక్కకు పెట్టేశారు. ఎకాలజీలో రీసెర్చ్ కోసం ఒక ఇన్స్టిట్యూషన్ని నెలకొల్పారు. మరికాస్త ముందుకు వెళ్లి నవధాన్య అన్న ఉద్యమాన్ని మొదలుపెట్టారు వందనా శివ. ఈ నవధాన్య ముఖ్య ఉద్దేశమేంటో తెలుసా? విత్తనాలు కార్పొరేట్ కంపెనీలకు అమ్ముడుపోయి కల్తీ చెందకుండా ముందు తరాల వారి కోసం మన రైతులకే అందించాలన్నది వందనా శివ గారి ఆలోచన. ఎంత సత్సంకల్పం కదా! అంటే మనందరం ఏమనుకుంటాం, విత్తనాలదేముంది వచ్చేస్తాయని చెప్పి. కానీ ఆ విత్తనాలని భద్రపరిచి ముందు తరాల వారి కోసం, మన రైతన్నల కోసం కాపాడుతున్నారు వందనా శివ.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2:40 శక్తిశీలి వింటున్నారు. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం పర్యావరణవేత్త వందనా శివ గారి గురించి. 11 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేశారు వందనా గారు. అది కూడా ఎక్కడో తెలుసా? అమెరికాలో. ఎందుకు ఏంటి అని అంటారా? వేప చెట్టు పేటెన్సీ కోసం. వేప చెట్టుకి పేటెన్సీ ఏంటి? వేప చెట్టు మన భారతదేశంలోనే కదా పుట్టింది అని అంటే కాదు అన్నది అమెరికా. మరి అలాంటి అగ్రరాజ్యం మీద అమెరికాతోటి గొడవ పెట్టుకున్నారు వందనా. మన రైతన్నల కోసం ఎట్టకేలకు గెలిచారు. ఆమెలోని ప్రకృతి బిడ్డ ఆనందించింది. నవధాన్య ఇప్పుడు 5,000 రకాలకు పైగా విత్తనాలను, ఈ రకాలన్నింటినీ కాపాడి లక్షల కొద్దీ రైతులకు సహాయపడుతున్నారు. అంతేకాదు 5,00,000 మందికి సేంద్రియ వ్యవసాయం కూడా నేర్పించారు వందనా. ఇంతకీ వందనా గారు గొడవ పడే వరకు అమెరికా వేప చెట్టు పేటెన్సీ రైట్ తీసుకున్నట్టు చాలామందికి తెలియదు సుమా.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

శక్తిశీలిలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం పర్యావరణవేత్త వందనా శివ గారి గురించి. మరి వీరు సుదీర్ఘ పోరాటం తర్వాత వేప చెట్టు పేటెన్సీ గెలిచారు అమెరికా మీద అని చెప్పి ఇందాక చెప్పాను కదా, పర్యావరణ హీరోగా బిరుదు అందుకున్నారు వందనా గారు. 1993లో నోబెల్ పురస్కారానికి సమాన హోదాగా ఉన్న రైట్ లైవ్లీహుడ్ అవార్డు కూడా గెలుచుకున్నారు. ఒక్క విత్తనం మీద రైట్స్ కోసం న్యాయ పోరాటం 11 సంవత్సరాలు వేప చెట్టంత దృఢంగా నిలబడి, ఆ వేప చెట్టు పేటెన్సీ పరదేశం నుంచి మనది కాబట్టే తెచ్చుకున్నాను, మన దేశం కోసం ఉన్న పర్యావరణ ప్రేమ ఇది అని చెప్పి అంటారు వందనా గారు. చాలామంది ఆమెను ప్రశ్నించారు, 11 సంవత్సరాల 11 నెలలకే మాకు విసుకొచ్చేస్తుంది, మీరు ఇన్ని సంవత్సరాలు ఎలా పోరాడారు అంటే, మరి ముందు వాళ్ల కోసము ఫ్యూచర్ జనరేషన్స్ కోసం వేప చెట్టు అంటే ఏంటో వాళ్ళకి కనీసం తెలిసి ఉండాలి కదా అని అంటున్నారు. అద్భుతం కదా.

ఇదంతా చేస్తోంది అవార్డ్స్ కోసమో గుర్తింపు కోసమే కాదు, కేవలం ప్రకృతిని, భూమిని, విత్తనాలను కాపాడాలన్నదే వందనా శివగారి తపన. మరి మీరు కూడా ఇలాగే ఒక సీడ్ బ్యాంక్ ఏర్పాటు చేయండి. మేము పర్యావరణవేత్తలం కాదు కదా అని చెప్పి అనకండి. మనందరం ముందుగా ప్రకృతి మాత బిడ్డలం. దొరికిన విత్తనాలను భద్రపరిచి రైతన్నలకు అందించి చూడండి. ఒక కొత్త మొక్క మొలకెత్తాక అది మహావృక్షంగా మారబోతున్నప్పుడు కలిగే ఆనందం వెలకట్టలేనిది. దీనికి మనము పెద్ద ఉద్యమాల్లాంటివి ఏమీ చేసే అవసరం లేదు. మన చుట్టుపక్కల దొరికే చిన్న చిన్న విత్తనాలను ముందుగా కాపాడుకుందాం. మెల్లిమెల్లిగా సీడ్ బ్యాంక్ని ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకుంటూ ముందడుగు వేద్దాం. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ముందు తరాలకు కూడా అపురూపమైన, అమూల్యమైన వృక్షాలను మనం అందించగలం.

0: ఆకాశవాణి వివిధ్ భారతి స్టూడియోలో సమయం 3 గంటలు దాటి 20 సెకండ్లు. ముంబై వివిధ్ భారతి నుంచి కార్యక్రమాలు రిలేగా వింటారు వెంటనే.
1: బస్ థోడీ హీ దేర్ మే

చాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో అత్యవసర సమావేశం కానున్నారు. రేపటి సభలో ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే వ్యూహాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ చట్టం 22A నిషేధిత భూముల వివాదంపై సుదీర్ఘ వివరణ ఇవ్వాలని, గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలను గణాంకాలతో సహా బయటపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీపీసీసీ అధ్యకుడిగా 2 ఏళ్ల ప్రయాణం ఎంతో ఉత్సాహంగా సాగిందని, బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేశామని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి గొడవలు లేవని, అభిప్రాయ భేదాలొచ్చినా వెంటనే సరిదిద్దుకుంటామని స్పష్టం చేశారు. అలాగే రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఈరోజు గుండెపోటుతో విశాఖపట్నంలో మరణించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన నాని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు అదనంగా 55 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు 3 లక్షలు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించారు. సికింద్రాబాద్లోని వివాదాస్పద 40 ఎకరాల భూమి శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్కే చెందుతుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీనికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ను విచారించలేమని జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం కొట్టివేసింది. జెన్జీ, జెన్ అల్ఫా తరాలకు చెందిన యువత నాయకత్వ బాధ్యతలు స్వీకరించాలని, వారు చెప్పేది వినడానికి దేశం సిద్దంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. దేశం మనకేం చేసిందని కాకుండా దేశం కోసం మనం ఏం చేశామని ఆలోచించాలని సూచించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనా వంటి దేశాలపై తీవ్రమైన టారిఫ్లు విధించేందుకు అమెరికా ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందుకు సంబంధించి రష్యా ఆంక్షల బిల్లులో భారత్ పేరును నేరుగా చేర్చాలని డెమోక్రటిక్ పార్టీ ప్రజాప్రతినిధి స్టెనో హోయర్ సవరణ ప్రతిపాదించారు. భారత్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య జరిగే 2వ T20 మ్యాచ్ ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్ ఈ మ్యాచ్లో కూడా విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జీ స్రవంతి. కొందరు మనుషులు ఉంటారండి, దే ఆర్ జస్ట్ మెడిసిన్ లాంటోళ్ళు. మనం ఎంత స్ట్రెస్లో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, వాళ్ళతో గనక ఒక్క గంట స్పెండ్ చేస్తే చాలండి, మనలో ఉన్న భయం బాధ అంతా హుష్ అలా మాయమైపోతాయి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. వాళ్ళు మనకు పెద్ద పెద్ద సొల్యూషన్స్ ఏమీ ఇవ్వకపోవచ్చు, కానీ వాళ్ళ ప్రెజెన్స్ మాత్రం మనల్ని హీల్ చేస్తుంది. మీ లైఫ్లో కూడా అలాంటి పర్సన్ ఉన్నారా? దెన్ యు ఆర్ లక్కీ. వాళ్ళని ఎప్పటికీ దూరం చేసుకోకండి. అలాంటి రేర్ పర్సన్స్ని నెవర్ లీవ్. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గుర్తు చేసుకోండి, వెంటనే కాల్ చేయండి. లేదంటే అలా గుర్తు చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీ ఫేస్ మీద ఆ నవ్వొచ్చిందే, దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి. ఒక మంచి పాట వాళ్ళ కోసం, మీకోసం. స్టే ట్యూన్డ్.

0: ఓకే, బంగారం సినిమా నుండి కృష్ణ చైతన్య, జోనితా గాంధీ పాడిన వండర్ఫుల్ సాంగ్ వినేశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

యథా రాజా తథా ప్రజా. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం 5:10 దాటి 10 సెకండ్లు స్టూడియోస్లో చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ ఆర్జీ స్రవంతితో. యథా రాజా తథా ప్రజా అన్నారు. రాజు తప్పు చేస్తే సామాన్య మానవునికి ఎదిరించే ధైర్యం ఉండేది కాదు అప్పట్లో. అలాంటి టైంలో ప్రజా

స్వామ్యం అనే థాట్ పుట్టింది 508 బీసీ ఏథెన్స్లో. డెమోస్ ప్రజలు, క్రాటోస్ అంటే పాలన, అలా పుట్టింది డెమోక్రసీ అంటే ప్రజల చేత పాలన. ఇక్కడ పౌరులు నేరుగా అధికారాన్ని వినియోగించుకుంటారు లేదా ప్రతినిధుల్ని ఎన్నుకుంటారు. ప్రభుత్వం పౌరులకు జవాబుదారీగా ఉండే వ్యవస్థగా ప్రజాస్వామ్యం నిలుస్తుంది. ప్రజాస్వామ్యం అనే వాహనానికి ప్రజలే కదా ఇంధనం, నాయకుడే సారథి అవుతాడు. ఆ వాహనం సాఫీగా ప్రయాణం చేయాలంటే అన్ని వ్యవస్థ

భరత్ అనే నేను చిత్రం కోసం డేవిడ్ సిమోహన్ పాడిన పాట విన్నారు. రామజోగయ్య శాస్త్రి రచనకు దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఎక్కడైతే హక్కు ఉంటుందో అక్కడ బాధ్యత కూడా ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ద్వారా మనకు ఎన్నో హక్కులు లభించాయి. ఒక్క ఓటు ఎంత చిన్నది, కానీ అది ప్రభుత్వాన్నే మార్చగలదు. ఒక నిర్ణయం ఒక దేశ భవిష్యత్తు దిశను మార్చగలదు. బలమైన ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వాలు మాత్రమే నిర్మించవు, బాధ్యత గల పౌరులే నిర్మిస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు హక్కుల కోసం పోరాడే ముందు వారు తమ బాధ్యతల్ని ఎంతవరకు నిర్వర్తిస్తున్నామో ఆలోచించాలి. హక్కులు బాధ్యతలు అనేవి నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. ఈ దేశం నాకేమిచ్చింది అని కాదు, దేశానికి నేనేం చేశాను ముందుగా అని ప్రశ్నించుకోవాలి. మన బాధ్యతల్ని మనం తెలుసుకుంటే మొత్తం సామాజిక వ్యవస్థలో ఉన్న లోపాల్ని మార్చగల శక్తి మనకొస్తుంది. బాధ్యత తెలుసుకోవడం అంటే మనల్ని మనం సంస్కరించుకోవడమే. 2026 సంవత్సరం అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం థీమ్ ఏమిటి అంటే, మానవ హక్కులపై దృష్టి పెట్టండి. బ్రింగ్ హ్యూమన్ రైట్స్ ఇంటూ ఫోర్.

సర్కస్. విభిన్న సంస్కృతుల సమ్మిళితమైనటువంటి మన గొప్ప సంస్కృతిని, వారసత్వాన్ని కాపాడుకుంటూ సోదర భావాన్ని, స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందిస్తూ, స్త్రీలను గౌరవిస్తూ, పర్యావరణాన్ని సంరక్షిస్తూ భారత స్వాతంత్ర సంగ్రామానికి స్ఫూర్తినిచ్చిన మహోన్నత ఆశయాలను అనుసరిస్తూ, దేశ సార్వభౌమాధికారాన్ని, సమైక్యతను గౌరవిస్తూ, ప్రభుత్వ ఆస్తుల్ని సంరక్షిస్తూ, ఓటు హక్కును వినియోగించుకుంటూ, వ్యక్తిగతంగానూ, సమిష్టి కృషి ద్వారానూ ఉన్నత శిఖరాల్ని అధిరోహించడం ద్వారా దేశ ఔన్నత్యాన్ని పెంపొందించాలి. ఇదే ఈరోజు అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా భారతదేశ పౌరుడిగా మనందరం కూడా ప్రతిజ్ఞ చేయాల్సినటువంటి విషయం. అండ్ ఇది మన బాధ్యత కూడా.

0: మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్లో నకాష్ అజీజ్ పాడిన వేటూరి సుందరరామమూర్తి రచన, చిత్రం లీడర్.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వావ్, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా?

0: సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
4: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
5: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
0: చాయ్తో హాయి కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే శ్రవంతి. స్టూడియోస్ లో సమయం 5:22 దాటి 10 సెకండ్లు. ఈరోజు మరొక స్పెషాలిటీ కూడా ఉంది. ఈరోజుకి సెప్టెంబర్ 15 ఇంజనీర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంజనీర్లు ఏం చేస్తారు? ఆనకట్టలు కడతారు, రైల్వే ట్రాక్స్ వేస్తారు, సొరంగ మార్గాలు ఏర్పరుస్తారు, రోడ్లు బిల్డింగ్లు ఇలా ఎన్నో. టోటల్గా చెప్పాలి అంటే ఒక సమస్యను చూసి దానికి పరిష్కారం ఊహించగలిగే వ్యక్తియే ఇంజనీర్. అలాంటి ఒక గొప్ప ఇంజనీరే మన భారతరత్న శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. వారి జయంతి సందర్భంగా వారి గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశమే నీ హద్దురా చిత్రం కోసం జీవి ప్రకాష్ కుమార్ ధనుంజయ్ పాడిన పాట. అది రామజోగయ్య శాస్త్రి రచనకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఎస్, మరి ఒక చిన్న ప్రాబ్లం వస్తే చాలు దానికి సొల్యూషన్ గురించి ఆలోచిస్తారు ఇంజనీర్లు. ఈరోజు వారు చేసే పనుల్ని మనం మెచ్చుకోవాల్సిన రోజు. అండ్ మనం ఒక వ్యక్తిని మాత్రం తప్పకుండా గుర్తు చేసుకోవాల్సిన రోజు. వారే భారతరత్న శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. అసాధారణమైన ప్రతిభ, అత్యద్భుతమైన ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణాలను రూపొందించిన మన భారతమాత ముద్దుబిడ్డ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకున్నప్పుడు వారు గొప్ప మనసున్నవారే ఉంటారు. చరిత్రలో ఏ గొప్ప వ్యక్తిని గురించి అయినా చూడండి, వారిలో ఎలాంటి స్వార్థము ఉండదు. దేశం పట్ల మాత్రం అమితమైన ప్రేమాభిమానాలు, నా దేశ ప్రజలకు ఏదైనా మంచి చేయాలన్న ఆవేదన వారికి తప్పకుండా ఉంటుంది. తప్పు జరుగుతుంటే తట్టుకోలేరు. ప్రశ్నించే తత్వం, నిరంతర కష్టం, సుఖానికి దూరం, అలుపెరగని ఆత్మవిశ్వాసం వారి సొంతం. చరిత్రలో ఏ గొప్ప వ్యక్తి గురించి మనం తెలుసుకున్నా ఇదే తీరు. ఆశ్చర్యంగా ఉంటుంది కదా, ఇంతటి గొప్ప మనసు, ఇంతటి ఆలోచన, ఇంతటి జ్ఞానం ఎలా ఎలా ఎలా అని. అందుకే చరిత్ర ఎప్పుడూ ఎప్పటికీ గొప్పదే, మనకు మంచి మార్గాన్ని చూపిస్తూనే ఉంటుంది. ఈరోజు ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నాం అంటే ఆ ఇంజనీర్ నిజంగా ఎంత గొప్ప మనసున్నవాడో, ఎంత గొప్ప గొప్ప పనులు చేసి ఉండకపోతే ఈరోజు వారి జయంతిని ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం.

మానవుడు మహనీయునిగా ఎదిగే క్రమంలో కష్టాలు, సమస్యలు, పేదరికం వీటన్నింటినీ దాటుకొని తాను జ్ఞానం సంపాదిస్తూ నిరంతరం కృషి చేస్తూనే ఉంటాడు. 12 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, పై చదువుల కోసం స్కాలర్షిప్లు అందుకుంటూ 23 ఏళ్ల వయసులో సివిల్ ఇంజనీరింగ్లో టాపర్గా ఎదిగారు విశ్వేశ్వరయ్య గారు. పూణేలోని నెహ్రూ కెనాల్ బ్లాక్ సిస్టమ్ ఆఫ్ ఇరిగేషన్ అనే పద్ధతిని కనిపెట్టి ఎన్నో గ్రామాల పొలాలను సాగులోనికి తీసుకొచ్చారు వీరు. ఇంకా డ్యామ్ ఎత్తును పెంచకుండా ఎక్కువ నీటిని నిల్వ చేయగలిగే పద్ధతిని కనుక్కొని ఆటోమేటిక్ ఫ్లడ్ గేట్స్ సిస్టమ్ని కూడా కనిపెట్టారు. దీనికి తను పేటెంట్ హక్కులు పొందినా దేశంలోని ఎన్నో డ్యాంలకు ప్రభుత్వం ఈ పద్ధతిని ఉపయోగించినా తాను మాత్రం ప్రభుత్వం నుండి ఒక్క రూపాయిని కూడా ఆశించలేదు.

భారతదేశం ఈనాడు సాంకేతిక విజ్ఞానంతో పరుగులు పెడుతుంది అంటే దాని వెనక ఎంతో మంది మహానుభావులు వేసిన పునాదులే కారణం. భారతదేశంలోని ప్రతి వ్యక్తి కూడా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి విజన్ నుండి ప్రేరణ పొందాలి. ఒకటా రెండా ఎన్ని డ్యాంలండి వీరు వేసింది? పూణే కందావాసుల డ్యాం నుండి గ్వాలియర్ తిగ్రా డ్యాం, మైసూర్లోని కృష్ణరాయసాగర్ డ్యాం, కోల్హాపూర్ లక్ష్మీ తల్వా డ్యాం. ఈ నిర్మాణాల వల్ల ఎన్నో ఎకరాల పంట భూమి ఈరోజు పచ్చగా కలకలలాడుతున్నాయి. ఈరోజు హైదరాబాద్ వరదలకు గురి కాకపోవడం వెనక ఒక మహనీయ శక్తి ఉంది. ఆ శక్తిని అందించిన అపర మేధావి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. హైదరాబాద్ చుట్టూ అనేక చెరువుల్ని త్రవ్వించారు వీరు. వరద నీటితో ఒక చెరువు నిండగానే ఆటోమేటిక్గా ఈ నీరు రెండవ చెరువులోనికి వెళ్ళిపోతాయి. అలా హైదరాబాద్ చుట్టూ చెరువులు త్రవ్వించి హైదరాబాద్ను మూసి వరద నుండి కాపాడారు. విశాఖపట్నం పోర్టు సముద్ర కోత కూడా గురికాకుండా వీరు ఏర్పరిచిన డ్యాం ఆసియా ఖండంలోనే అతిపెద్ద రిజర్వాయర్గా గుర్తింపు పొందింది.

0: యమకింకరుడు అడవి జంతువుల తాలికి అడుగో అతడే వాల్మీకి.
1: ఈరోజు మైసూర్ రాజ్యం సరస్వతి నిలయంగా మారిందంటే కారణం వీరే. మైసూర్ రాజ్యాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూనే ప్రభుత్వ సహకారమే కాకుండా అనేక మంది ప్రైవేటు వ్యక్తుల ద్వారా కూడా ఇండస్ట్రీలను స్థాపించేందుకు ప్రోత్సహిస్తూ ఫ్యాక్టరీల నిర్మాణంలో సహకారాన్ని అందించారు. వారి నేతృత్వంలో మైసూర్ సోప్ ఫ్యాక్టరీ, ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్ వంటి ఎన్నో ఫ్యాక్టరీలు స్థాపించబడ్డాయి. మైసూర్లో దాదాపు 500కు పైగా పాఠశాలల్ని నిర్మించారు. ముఖ్యంగా స్త్రీ విద్య కోసం వీరెంతగానో పాటుపడ్డారు. ఈరోజు తిరుపతి ఘాట్ రోడ్డు వేరే డిజైనే. బీహార్ గంగానదిపై నిర్మించిన మొకోమా రైల్ బ్రిడ్జ్ వీరి సాంకేతిక సలహాతోనే నిర్మించబడింది. మన భారతదేశం ఏ విషయంలోనూ తక్కువ కాదు అని బ్రిటిషర్లకు నిరూపించిన దేశభక్తుడు. ఎన్నో అవార్డులు, మరెన్నో రివార్డులు వీరిని వరించాయి. వాటి గురించి తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

ಕಂಪ್ಯಾನಿಯನ್ ಆಫ್ ದ ಆರ್ಡರ್ ಆಫ್ ದ ಇಂಡಿಯನ್ ಎಂಪೈರ್ ಸಿಐಇ ಅವಾರ್ಡ್ನು ಬ್ರಿಟಿಷ್ ಕಿಂಗ್ ಎಡ್ವರ್ಡ್ VII ನುಂಡಿ ಅಂದುಕೊನ್ನಾರು. ನೈಟ್ ಕಮಾಂಡರ್ ಆಫ್ ಆರ್ಡರ್ ಆಫ್ ದ ಇಂಡಿಯನ್ ಎಂಪೈರ್ ಕೆಸಿಐಇ ಅವಾರ್ಡ್ನಿ ಕಿಂಗ್ ಜಾರ್ಜ್ V ಚೇತ ಅಂದುಕೊನ್ನಾರು. ಆಫ್ಟರ್ ಇಂಡಿಪೆಂಡೆನ್ಸ್ భారత ప్రభుత్వం వారిని భారత రత్నతో సత్కరించింది. లండన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ గౌరవ మెంబర్షిప్తో పాటు 8 యూనివర్సిటీల నుండి అనేక గౌరవ పట్టాలను అందుకున్నారు. పూణే ఇంజనీరింగ్ కళాశాలలో ఆయన కాంస్య విగ్రహం, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ కాలేజ్ ఎదురుగా భారతీయ సాంకేతికతకు గుర్తుగా వారి విగ్రహం ఏర్పాటు చేయబడింది. ఇంజనీర్గా ఆయన దేశానికి సేవ చేయడంతో పాటు ఆయన దేశభక్తిని, అఖుంఠిత దీక్షను, పనిపట్ల నిబద్ధతను ప్రస్తుతం నేటితరం అలవాటు చేసుకుంటే భారతదేశ ఖ్యాతి దిగ్దిగంతాలకు పాకుతుంది. సంపన్న సాంకేతిక భారతం ఆవిష్కృతమవుతుంది. యువ ఇంజనీర్లకు ఆకాశవాణి వివిధ భారతి శుభాకాంక్షల్ని అందిస్తోంది.

0: మహర్షి చిత్రం కోసం విజయ్ ప్రకాష్ పాడిన పాట శ్రీమణి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో టీజీ ఆయిల్ ఫెడ్ ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఈ అంశం గురించి తెలంగాణ ఆయిల్ ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీ జన్ను సత్యనారాయణ గారితో పరిచయం ప్రసారమవుతుంది రేపు ఉదయం 9:15 మీ ఆకాశవాణి వివిధ భారతిలో.

రంగస్థలం చిత్రం కోసం ఎంఎం మానసి పాడిన పాట అది. చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చాయ్తో హాయి కబుర్లు వింటున్నారు మీ ఆర్జీ శ్రవంతితో. ఒక సినిమా తీయాలంటే చాలా డబ్బు కావాలి, కథ కావాలి, కాస్ట్లీ ఎక్విప్మెంట్ కావాలి, కెమెరాలు కావాలి, కెమెరామ్యాన్ కావాలి, ప్రొడ్యూసర్ కావాలి, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, కాస్ట్యూమ్ డిజైనర్, మ్యూజిక్ కంపోజర్, భారీ కాస్టింగ్తో పాటు చాలామంది క్రూ మెంబర్స్ కూడా అవసరం పడతారు. ఇంకా అందరి డేట్స్, షూటింగ్ ప్లేసెస్, టైము అంతా కలిపి నెలలు, కొందరు డైరెక్టర్లకైతే సంవత్సరాల టైం కూడా పడుతుంది. కానీ సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందినటువంటి యువ దర్శకుడు నటుడు అనిల్ నక్కా రూపొందించిన ఇండిపెండెంట్ ఓటీటీ సినిమా సంజీవ్ కేవలం 4 రోజుల్లోనే పూర్తి చేశాడు. ఈ సస్పెన్స్ అండ్ ఎమోషనల్ డ్రామా మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది. అతి తక్కువ బడ్జెట్తో ఇంకా కేవలం 4 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్కి ముందే విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది ఈ చిత్రం. అంతేకాదు ఈ 70 నిమిషాల మూవీకి 7 జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. అనిల్ నక్కా ఎన్నో షార్ట్ ఫిల్మ్స్లో నటించి అనుభవం సాధించాక తానే కథ రాసుకుని దర్శకత్వం వహించి తానే నటిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ చూసిన ప్రముఖ దర్శకులు శైలేష్ కొలను, రాహుల్ రవీంద్రన్ అనిల్కి అభినందనలు తెలియజేశారు. ఎస్, మరి ఇలాంటి యంగ్ డైరెక్టర్స్కి ముందు ఇంకా మంచి చిత్రాలని చేయాలని మనం కూడా కోరుకుందాం.

చూడు చూడు షూటింగ్ చూడు శ్రమ ఎంత ఉంటదంట. ఒకరు కాదు ఒక 100 మంది చెమటోడు స్టార్ అంట. ట్రైన్లైన కెమెరాలనైనా ట్రాలీసు లైట్ నైనా మోగిచు

ఇవ్వండి ఇవాల్టి చాయ్తో హాయ్ కబుర్లు. కథానాయకుడు చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట అది. అనంత శ్రీరామ్ సాహిత్యానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మరికొన్ని క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి సమయం 6:10 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో మీరు వింటారు తెలుగులో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజ్ ఫలక్నామా ప్యాలెస్లో ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5ను కలిసి డిసెంబర్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే తెలంగాణ గ్లోబల్ సదస్సుకు ఆహ్వానించారు. బీజేపీ మహిళా మోర్చా బైక్ ర్యాలీలో కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి ఈరోజు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదని మంత్రి ఆరోపించారు. హైదరాబాద్లో ట్రాఫిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆధునిక బస్ టెర్మినల్స్ ను నిర్మించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఆ పార్టీ నేతలకు అవినీతి నిలయాలుగా మారాయని తెలంగాణ బీజేపీ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాకుమారుడు హిస్ హైనెస్ ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5ని లోక్భవన్లో సత్కరించారు. స్వర్గీయ ఆగాఖాన్ 4 సేవలను స్మరించుకుంటూ ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ అందిస్తున్న సేవలను గవర్నర్ ప్రశంసించారు. ముఖ్యంగా కుతుబ్షాహీ కాంప్లెక్స్ జీర్ణోద్దరణ, ఆగాఖాన్ అకాడమీ సేవలను కొనియాడారు. తెలంగాణలో సమగ్ర అభివృద్ది కోసం విద్య, వైద్యం, పట్టణాభివృద్ది రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. తాజ్ ఫలక్నామా ప్యాలెస్లో ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5ని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ డిసెంబర్

సమగ్ర అభివృద్ది కోసం విద్య, వైద్యం, పట్టణాభివృద్ది రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. తాజ్ ఫలక్నామా ప్యాలెస్లో ప్రిన్స్ రహీం ఆగాఖాన్ ఐదుని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ డిసెంబర్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానించారు. స్వర్గీయ ఆగాఖాన్ నాలుగు మృతి పట్ల ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు. సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి వంటి చారిత్రక కట్టడాల పునరుద్ధరణకు ఆగాఖాన్ ఫౌండేషన్ భాగస్వామ్యాన్ని కోరడంతో పాటు ఫ్యూచర్ సిటీలో ఆగాఖాన్ యూనివర్సిటీ బ్రాంచ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి భాగ్యలక్ష్మి ఆలయం నుండి అసెంబ్లీ వరకు నిర్వహించిన బీజేపీ మహిళా మోర్చా బైక్ ర్యాలీని ప్రారంభించి పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్కు నివాళులర్పించారు. ఎంఐఎం ఒత్తిడికి తలొగ్గి బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు సెప్టెంబర్17ను అధికారికంగా నిర్వహించట్లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే హైదరాబాద్ విమోచన దినోత్సవానికి ఉపరాష్టపతి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. హైదరాబాద్లో ట్రాఫిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు గాజుల రామారం, శంషాబాద్, ఎల్బీనగర్, ఘట్కేసర్ ప్రాంతాల్లో ఆధునిక బస్ టెర్మినల్స్ నిర్మించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. సుదూర అంతర్రాష్ట ప్రైవేటు బస్సులను ఈ వెలుపలి కేంద్రాలకే పరిమితం చేయనున్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం సిటీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్ సర్వీసులతో అనుసంధానిస్తూ 2200 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని మంత్రి తెలిపారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్పీఏ, పీఆర్ఓలపై జరిగిన దాడిని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ భవన్లో మాట్లాడిన ఆయన ఇది ఎంతో అవమానకరమైన సంఘటన అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులను, సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పన్నిన కుట్రగా ఆరోపించారు. చీకటి గదిలో విచారణ పేరుతో కేటీఆర్పీఏ, పీఆర్ఓలపై ముసుగు ధరించిన వ్యక్తులు దాడికి పాల్పడి వేధించారని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శిస్తూ బీఆర్ఎస్ ఫిర్యాదులపై తక్షణమే సిట్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఆ పార్టీకి, నేతలకు అవినీతి నిలయాలుగా మారాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ వ్యాఖ్యల వెనుక ఎంతో అవినీతి దాగి ఉందన్నారు. కర్ణాటక, ఉత్తరాఖండ్లలో చోటు చేసుకున్న కుంభకోణాలతో పాటు తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో భూ కుంభకోణాలు సాగుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజలను విడదీస్తూ దోచుకుంటోందని ఆరోపిస్తూ వారి అబద్దపు రాజకీయాలను తీవ్రంగా ఖండించారు. ఈ అవినీతిపై బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, ప్రొఫెసర్ జి లక్ష్మణ్ రచించిన సెప్టెంబర్17 తెలంగాణ విమోచన దినం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మేధావులు, విద్యార్థులు పోషించిన కీలక పాత్రను ఆయన కొనియాడారు. 1947 ఆగస్టు 15 తర్వాత కూడా తెలంగాణ ప్రాంతం నైజాం పాలనలోనే ఉండిపోయిందని గుర్తుచేశారు. విమోచన చరిత్రను, నాటి త్యాగాలను యువతరానికి తెలియచేయాలని ఈ పుస్తకం వారికి ఎంతో మార్గదర్శకంగా నిలుస్తుందని ఆకాంక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సెప్టెంబర్17 హైదరాబాద్ రాష్ట విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. అలాయ్ బలాయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బండారు దత్తాత్రేయ, సిహెచ్ విద్యాసాగర్ రావులతో కలిసి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకాలంలో ఇచ్చిన మాటను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకోలేదని విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ తన 2 కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ స్థిరత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమన్వయం, క్షేత్రస్థాయి విస్తరణను గురించి వివరించారు. కులగణన ద్వారా సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. గురుకుల పాఠశాలలను బలోపేతం చేసేందుకు విద్య, పోషకాహారం, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మెస్ ఛార్జీలను 40% పెంచడంతో పాటు 10,000 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు జాతీయ ఎస్టీ కమిషన్ కృషి చేస్తోందని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ అన్నారు. మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఆయన గిరిజనుల సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ
ధరణి భూభారతి పేరుతో భూ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని

0: అని ఆరోపించారు.
1: మంచిర్యాల జిల్లాలో దాదాపు 10,000 ఎకరాలకు 22A పడిపోతాను. ఒక సర్వే నంబర్ ఒక చిన్న గవర్నమెంట్ భూమి ఆ సర్వే నంబర్ లో 100 500 ఎకరాలు 22A పడిపోతాను.
0: విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువు నేర్పించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈ రోజు ముధోల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతిరోజు విద్యార్థులకు అన్ని పూటలా మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వసతి ఏర్పాట్లు చేయాలని అన్నారు. విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి తెలిపారు. ప్రజాబాటలో భాగంగా కల్వకుర్తిలో పర్యటించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి మంగళవారం గురువారం ప్రజాబాట కార్యక్రమం చేపట్టి సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. ఎక్కడా ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉన్నా పరిష్కారం చేసేందుకు యంత్రాంగం అందుబాటులో ఉంటుందన్నారు.
2: ప్రజల కాడికి వెళ్లి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుని లోకల్ లో ఇమ్మీడియట్ గా సమస్యలు పరిష్కారం చేయడానికి ఈ ప్రజాబాట అనే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఇటు పరిస్థితుల్లోనూ కన్సూమర్లకు నాణ్యమైన సప్లై ఇవ్వాల ఉద్దేశంతోనే ఈ ప్రజాబాట కార్యక్రమం పెట్టడం జరిగింది.
0: విద్యార్థుల్లో దృష్టి లోపాలను ముందుగానే గుర్తించేందుకు పాఠశాలల్లో నేత్ర పరీక్షలు చేపట్టామని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ తెలిపారు. సెప్టెంబర్ 17న నిర్వహించనున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ భాస్కర్రావు అధికారులను ఆదేశించారు. భూముల రీసర్వేకు రైతులు సహకరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ కోరారు. ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో రీసర్వేపై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో భూముల వివరాలు సేకరించాలని, పారదర్శకంగా సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రామాయంపేట మండలం అక్కన్నపేటలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తనిఖీ చేశారు. దుమ్మగూడెం మండలంలో కొనసాగుతున్న పలు అభివృద్ది పనులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. మంచిర్యాల జిల్లా గుడిపేటలో జరిగే యువ ఆపద మిత్ర విపత్తు నిర్వహణ శిక్షణ కోసం శాతవాహన విశ్వవిద్యాలయం నుంచి 120 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎంపికయ్యారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి లబ్దిదారునికి చేరేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని వరంగల్ ఎంపీ జనగామ జిల్లా అభివృద్ది దిశ కమిటీ చైర్పర్సన్ కడియం కావ్య అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలుసు కదా, చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట అది. కృష్ణకాంత్ రచనకి ఎస్ఎస్ థామన్ మ్యూజిక్ అందించారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు. ఎస్, మరి రేపు ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు ప్రోగ్రామ్ లో టీజీ ఆయిల్ ఫెడ్ ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఈ అంశం గురించి తెలంగాణ ఆయిల్ ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీ జన్ను సత్యనారాయణ గారితో పరిచయం ప్రసారమవుతుంది. 9:15 బిజినెస్ ముచ్చట్లు తప్పకుండా ట్యూన్ చేసుకోండి. మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మీ డ్రైవ్ టైం మరింత హ్యాపీగా మంచి మంచి మాటలతో తెలియని విషయాలు తెలుసుకుంటూ సాగిపోతూ చక్కటి పాటలు వింటూ

అంటే అసలు ప్రయాణం చేసిన ట్టుగానే ఉండదు కదా. అయితే మనకేదైనా నచ్చలేదు అనుకోండి, ఏదైనా టాపిక్ మనకు నచ్చలేదు, ఏమంటాం? తోక్కలే అంటాం. నీకు తెలుసా అలా జరిగింది ఇలా జరిగింది అని అబ్బురపరిచే వార్తల్ని సైతం మనం ఏమంటాం? తొక్కేం కాదు అని ఎటకారంగా తీసి పారేస్తూ ఉంటాం. అంటే తొక్కంటే అంత చీపా ఏంటి? అలాంటి వారు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వార్త వింటే మాత్రం అవాక్కవ్వడం ఖాయం. అరటి తొక్కతో లెదర్ తయారు చేస్తున్నారు. ఊరి నాయనో, తొక్కే కదా అని తీసి పారేసాం కానీ తొక్కతో కూడా ఇంత చేయొచ్చా, ఇలా చేయొచ్చా అంటూ ఆశ్చర్యపోనక్కర్లేదు మీరు. ఇంతకీ తొక్క గురించి వచ్చినటువంటి ఆలోచన ఏంటి, అది ఎవరికి వచ్చింది, తొక్కతో ఇంత బెస్ట్ ఆలోచన ఎవరికి వచ్చిందబ్బా అని మీరు ఎక్కువగా ఆలోచించకండి, నేను చెప్పేస్తాను. ఎలా లెదర్ తయారు చేశారో కూడా తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరిగిన ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు ఒక మంచి పాట ఫ్రమ్ ద మూవీ పోకిరి. కార్తీక్ మహాలక్ష్మి పాడారు, భాస్కర్ భట్ల సాహిత్యం, మణిశర్మ సంగీతం.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: ఎస్, మరి తొక్క అంటే చాలా చీప్ గా తీసి పారేస్తాం కదా. ముందే అరటి తొక్క అంటేనే అందరూ పెద్దగా ఇష్టపడరు, తీసి అలా పడేస్తూ ఉంటారు. కానీ దాంతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా? మొక్కే కదా అని పీకేస్తే, తొక్కే కదా అని పారేస్తే కుదరదండి. ఇప్పుడు తొక్క కూడా వెరీ యూస్ఫుల్ మెటీరియల్ టు మేక్ లెదర్ అని నిరూపించిన స్టూడెంట్స్ సరికొత్త ఆలోచనకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన టైం ఇది. ఆ స్టూడెంట్సే ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్. ఈ కాలం పిల్లలు, వారి తెలివితేటలు అమోఘంగా ఉన్నాయి. సోషల్ మీడియాలో పిల్లల వీడియోస్ ఇంట్రెస్టింగ్గా ఉండడమే కాదు, అవురా పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు అనిపిస్తుంది. కొందరిని చూస్తే చిచ్చడ పెరుగులరా బాబోయ్ అన్నట్టుగా, అరే ఇంత చిన్న వయసులో ఎంత మంచి ఆలోచన అని ఆశ్చర్యపోయేట్టు కూడా ఉంటాయి. అబ్బా పిల్లలంటే ఇలా ఉండాలమ్మా అని మెచ్చుకునేట్టు కూడా అనిపిస్తాయి ఆ వీడియోని చూస్తుంటే. అలాగని ఆ వీడియోని చూపించి మీ పిల్లల్ని వారితో కంపేర్ మాత్రం చేయకండి. ఎవరి టాలెంట్ వాళ్ళది. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది. అది గుర్తించి వారిని ఎంకరేజ్ చేయడం మనం చేయాల్సినటువంటి పని. సరే, ఇంతకీ తొక్క మ్యాటర్ గురించి మాట్లాడుకుందాం. ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్కి వచ్చిన థాట్ ఏంటంటే, లెదర్ను సస్టైనబుల్గా మార్చాలనుకున్నారు. అలా మొదలైంది సెహర్ ప్రయాణం. ఢిల్లీ యూనివర్సిటీకి చెందినటువంటి రామ్జాస్ కాలేజ్ స్టూడెంట్స్ దాదాపు 1 ఇయర్ పాటు ఫ్రూట్ వేస్ట్ పై ప్రయోగాలు చేశారట. సెహర్ అనే లెదర్ని తయారు చేశారు. పారేసిన అరటి తొక్కల్ని బలమైన ఫ్లెక్సిబుల్ లెదర్గా ఉపయోగించి మెటీరియల్గా మార్చేశారు. జంతువుల చర్మంతో తయారయ్యే లెదర్కు ఇది ప్రత్యామ్నాయం. సో ఫుడ్ వేస్టేజ్ అవ్వదు, జంతువుల చర్మంతో ఇకపై లెదర్ చేయాల్సిన అవసరం ఉండదు. కాస్త కొత్తగా ఆలోచిస్తే చాలు, పనికిరావు అనుకున్న వాటిని కూడా ఉపయోగంలోనికి తీసుకురావచ్చు అన్నమాట. బాగుంది కదా వింటుంటే. ఇలాంటి వీడియోస్ మనకు సోషల్ మీడియాలో బోల్డ్ అన్ని ఉంటాయి. ఏం చూస్తున్నావు అనేది ముఖ్యం, ఏం నేర్చుకుంటున్నావు అన్నది మరీ ముఖ్యం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. పరుగు చిత్రం కోసం కైలాష్ ఖేర్ సైంధవి పాడిన పాట.

Hello dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. మన జీవితంలో ఎల్లప్పుడూ వెన్నెలు కురిపించాలంటే మనం కాలుష్య రహితమైన ప్రపంచంలో ఉండాలి. అందుకే ఇవాళ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్ గురించి చెప్పబోతున్నాను. జలవాయు మార్పు పర్యావరణ సంరక్షణ విషయం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ముఖ్యమైన విషయాల్లో ఒకటి. పర్యావరణం, జలవాయు మార్పు విషయం మానవత్వ కోసం ఒక ఆదర్శ చిహ్నంగా ఉన్నాయి. ఇందులో మనం చూసే ప్రగతి, ఆకస్మిక కలిగిన ప్రాకృతిక ఆపదలు, జనభావాలు, వికృతులు, ప్రదూషణ, వాతావరణ మార్పులు సంకేతాలు మనం ప్రస్తావించాల్సిన పాఠాలున్నాయి. జలవాయు మార్పు ఒక సమస్య అనగా మన సమాజంలో ఉన్నదని అనుమానించబడుతుంది. పర్యావరణం, జలవాయు మార్పు సమస్యలు భూమి, నీటి, గాలి, వాతావరణాన్ని అనేక విధాలుగా ప్రభావించేవి. ప్రకృతికి వాతావరణ సంరక్షణ ఆదర్శమైన విధానాలు ఉండవు. ఆయా సమస్యలకు కారణాలను గుర్తు చేస్తాయి. వాతావరణంలో మనకు ఉన్న ప్రదూషణం మానవత్వం, ప్రాణుల ఆరోగ్యాన్ని హాని చేస్తుంది. వాతావరణ ప్రదూషణం, గ్లోబల్ వాయిడ్ స్ప్రింగ్, జలవాయు మార్పు, నీటి వాడకం, అవన్నీ ఉత్తర క్రియావలంబన ప్రయత్నాలను అడ్డుకుంది. పర్యావరణ సంరక్షణ మానవత్వం, ప్రాణుల ఆరోగ్యానికి ఎంతో అవసరం. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న భూతంపై ఐక్యరాజ్య సమితి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ వెల్లడించిన ఒక నివేదిక ఆందోళనకరంగా ఉంది. వందేళ్లకోసారి సముద్ర మట్టాలు పెరుగుదలకు కారణమయ్యే విపత్తు

భక్తులు ఈ శతాబ్దం చివరిలో ఆరంభమయ్యే ఏటా సంభవిస్తాయని హెచ్చరించింది. అంతేకాదు సముద్ర మట్టాల పెరుగుదల ఈ శతాబ్దం అంతా కొనసాగుతాయని పేర్కొంది. ఈ ప్రభావం తీర ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఉష్ణోగ్రతలు మరో 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగితే తీవ్రమైన వడగాల్పులు, సుదీర్ఘ వేసవి, చలికాలం నిడివి తగ్గుతుందని నివేదిక అంచనా వేసింది. ఒకవేళ ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలకు చేరితే తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయం, ఆరోగ్యంపై పెను ప్రభావం తప్పదని హెచ్చరిస్తుంది. ప్రస్తుత భూతాపాన్ని బట్టి 50 ఏళ్లకోసారి నమోదయ్యే తీవ్ర వడగాల్పులు, ఉష్ణోగ్రతలు ఇక నుంచి 10 ఏళ్లకోసారి సంభవిస్తాయని అధ్యయనకర్తలు వివరించారు. ఉష్ణోగ్రతల పెరుగుదల ఇలాగే కొనసాగితే 2030కి లేదా అంతకు ముందే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ మార్కును దాటే ప్రమాదం ఉంది. భూతాపం తగ్గడానికి 20 నుంచి 30 ఏళ్లు పడుతుంది అని హెచ్చరించారు. భూతాపంపై నివేదికను మానవాళికి రుధిర సంకేతంగా ఐక్యరాజ్య సమితి అభివర్ణించింది. సమస్త జీవరాశులు ప్రకృతి ప్రసాదించిన ఆవాసాలు తీవ్ర విపత్తులను ఎదుర్కొంటాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేదో మామూలు నివేదిక కాదండి, ఇందులో 234 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. 3000కు పైగా ఉన్న పేజీల రిపోర్ట్ వీళ్లు ఈ నివేదికలో ఉంచారు. ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల భారత్ వంటి దేశాల్లో వడగాల్పులు అధికమవుతాయి. ఫలితంగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. కార్బన్ ఉద్గారాలు పెరిగి గాలి నాణ్యత గణనీయంగా తగ్గిపోతుంది. మిగతా వాటితో పోలిస్తే మన హిందూ మహాసముద్రం త్వరగా ఎక్కువ వేడెక్కుతుంది. వానాకాలంలో భారీ వర్షాలు కురుస్తాయి. 21వ శతాబ్దం చివరి నాటికి భారత్ లో వానాకాలం సుదీర్ఘంగా ఉంటుంది. దేశంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల భూమి తేమ కోల్పోయి కరువు పరిస్థితులు అధికమవుతాయని ఈ పరిశోధనలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మంచు కరుగుతుందని, తత్ఫలితంగా సముద్ర మట్టాలు పెరుగుతాయని, ఈ పరిస్థితి ఇప్పటికే తీవ్రం కావడంతో వాతావరణ పరిస్థితుల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని, వేడిగాలులు, కరువు, తుఫాన్లు, వరదలు, కార్చిచ్చులు అధికమవుతాయని, ప్రకృతి విపత్తులు భవిష్యత్తులో మరింత తరచుగా భీకరంగా సంభవించే ముప్పుందని హెచ్చరించాయి. మంచు కరగడం వల్ల సముద్రంలో నీటి మట్టాలు పెరిగి ఆక్సిజన్ స్థాయిలు తగ్గి అవి మరింతగా ఆమ్లీకరణ చెందుతాయి. ఇదే జరిగితే 100,000 సంవత్సరాల పాటు కోలుకోలేని నష్టం జరిగినట్టే. ఈ శతాబ్దం మధ్యకాలానికి సముద్ర మట్టాలు 15 నుంచి 30 సెంటీమీటర్ల మేర పెరుగుతాయి. భూమి యొక్క వాతావరణం యొక్క ఉష్ణోగ్రత వేగంగా పెరగడం వల్ల గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది. ప్రజలు శిలాజ ఇంధనాలను కాల్చివేస్తున్నారు. అది ఎక్కువ గ్రీన్ హౌస్ ను ఉత్పత్తి చేస్తుంది. మానవ శక్తి లేకుండా భూమి ఇప్పటికే వివిధ మార్గాల్లో వాతావరణ మార్పులను ఎదుర్కొంది. కానీ ఇప్పుడు ఉష్ణోగ్రత పెరుగుదలకు మానవులు ఎక్కువ బాధ్యత వహిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ వర్షపాత నమూనాల్లో మార్పులకు కారణమవుతుంది. కొన్నిసార్లు గ్లోబల్ వార్మింగ్ కారణంగా కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో ఋతువులు ఎక్కువ కాలం ఉంటాయి. మనం గ్రీన్ హౌస్ వాయువులను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయకూడదు. మన భూమిని మనం కాపాడుకోవాలి. భూమిపై అంతకంతకు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి తప్పించుకోవడానికి ప్రపంచం వేగంగా స్పందించాలి. కానీ ప్రపంచం అంటే మరెవరో కాదు, మనమే. మానవుడు గ్లోబల్ వార్మింగ్ ఎలా తగ్గించగలడు అంటారా? భూతాపం తగ్గించడం మన వల్లే సాధ్యం అంటున్నారు ఎక్స్పర్ట్స్. సింపుల్ గా కొన్ని పద్ధతులు చెప్పేస్తాను, ఈ వెనెలా ప్రోగ్రామ్ లో పాటించేయండి. తక్షణం చేయండి లేదా పెనుముప్పు ఎదుర్కోండి. భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ప్రపంచంలోని చాలా మంది ప్రముఖ పర్యావరణ వేత్తలు ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నారు. భూతాపం పెరిగితే అది తీవ్రమైన కరువు, కారుచిచ్చు, వరదల లాంటి అసహజ వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేస్తుంది. లక్షలాది మందికి ఆహారం కొరత ఏర్పడేలా చేస్తుంది. భూమి ఉష్ణోగ్రతలు ఆ స్థాయికి చేరుకోకుండా ఉండాలంటే ప్రపంచంలో అందరూ ఎక్కువ కాలం పాటు ఉండే మార్పులు ఇప్పటి నుండే చేయడం చాలా ముఖ్యం. భూమిపై ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటకుండా దాన్ని వేగంగా అదుపు చేయడంలో పౌరులు, వినియోగదారులు చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. చాలా మటుకు మనం వాహనాలు ఉపయోగించకుండా సైకిల్ లేదా నడిచి వెళ్లడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మనం ఫిట్ గా ఉండొచ్చు, దాంతోపాటు కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా తగ్గించవచ్చు. నగరాల్లో ఎక్కడికి ఎలా వెళ్లినా అనే దారులు మనమే ఎంచుకోవచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కూడా ఉపయోగించవచ్చు. మీరు ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తే ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించండి. వ్యాపార పర్యటనలు రద్దు చేసుకోవడానికి ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉండండి. దానికి బదులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ పనులు చేసుకోండి. విద్యుత్ ఆదా చేయండి. చల్లబడ్డానికి ఏసీని ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉంచడం, వేడెక్కడానికి హీటర్లను తక్కువ ఉష్ణోగ్రతలో ఉపయోగించడం వల్ల కూడా చాలా విద్యుత్ ఆదా అవుతుంది. చలికాలాల్లో ఇంట్లో వేడిని కోల్పోకుండా మీ పైకప్పుకి ఫైబర్

0: ద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వాటితో మరింత రక్షణ కల్పించండి. దానివల్ల విద్యుత్ ఉపకరణాలపై ఆధారపడడం తగ్గుతుంది. ఏమైనా విద్యుత్ పరికరాలను ఉపయోగించినప్పుడు వాటిని స్విచ్ ఆఫ్ చేయడం, ప్లగ్ నుంచి తీసేయండి. ఇవి మీకు చిన్న చిన్న మార్పులుగానే కనిపించవచ్చు, కానీ విద్యుత్ ఆదాకు ఇవి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈసారి మీరు బయట ఏదైనా విద్యుత్ పరికరం కొంటున్నప్పుడు దాని ఎనర్జీ ఎఫిషియన్సీ చెక్ చేయండి. కొన్ని అవసరాల కోసం మీరు సోలార్ వాటర్ హీటర్, సోలార్ గీజర్ లాంటివి యూజ్ చేయండి. ఒక స్థిరమైన జీవితం గడిపేలా అందరూ కలిసి చర్చించుకునేందుకు సమావేశాలు ఏర్పాటు చేయాలి. పంటల పద్ధతులు, విద్యుత్ ఆదా చిట్కాలు, రీసైకిల్ ప్రయోజనాలు లాంటి అందరికీ తెలిసేలా షేర్ నెట్వర్క్ గ్రూప్స్ ఏర్పాటు చేయాలి. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ప్రజలు ఇలాంటి చిన్న చిన్న మార్పులు ప్రతిరోజు పాటిస్తే అది వారి సంక్షేమంపై చాలా ప్రభావం చూపిస్తుంది, అభివృద్ధి స్థిరంగా ఉండేలా చేస్తుంది. భూతాపం తగ్గించడానికి, రాబోతున్న తరాలకు మెరుగైన సురక్షితమైన భవిష్యత్తు అందించడానికి సహాయమవుతుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్వైరన్మెంటల్ కన్సర్వేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ ప్రోగ్రామ్. ఐ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ ఆఫ్ వెనెలా. టిల్ దెన్ హావ్ ఎ గ్రేట్ టైమ్. బై.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522730. నంబర్ మరోసారి 0951522703. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: మీరింతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: వెట్టయాన్ చిత్రం కోసం సిద్ధార్థ్ బస్రూర్ పాడిన పాట, శ్రీనివాస మౌలి రచన, అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం.

రేపు ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఈ అంశం గురించి తెలంగాణ ఆయిల్ ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీ జన్ను సత్యనారాయణ గారితో పరిచయం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 9:15 మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో.

కలుసుకోవాలనే చిత్రం కోసం సుమంగళి పాడిన పాట విన్నారు. సిరివెన్నెల సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ అంశం గురించి తెలంగాణ ఆయిల్ ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీ జన్ను సత్యనారాయణ గారితో పరిచయం ఉంటుంది. రేపు ఉదయం 9:15 మీ ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 7:00 కావస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: దూకుడు చిత్రం కోసం రంజిత్ దివ్య పాడిన పాట విన్నారు. భాస్కర్ భట్ల రచనకి ఎస్ఎస్ థామన్ సంగీతం అందించారు. ఆకాశవాణి సమయం 7 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పరిశోధన అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. యమునా నది పునరుజ్జీవం కోసం 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషోర్ డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 2వ T20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. రక్షణ దళాలు, పరిశోధన అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరగా స్వీకరించడానికి, భారతదేశ రక్షణ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి విస్తృతమైన చర్చలు, సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి అవసరమన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, క్షిపణుల నుండి రాడార్ల వరకు, యుద్ద విమానాల నుండి జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టంల నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలోనూ డిఆర్డీఓ తన సామర్థ్యాలు నిరూపించుకుందన్నారు.
2: టీడీఎఫ్ కే మాధ్యమ్ సే స్టార్టప్స్ కో గ్రాంట్స్ దియే జా రహే హై ఔర్ అనేక టెక్నాలజీ ప్రొడక్షన్ స్టేజ్ తక్ పహుంచ్ చుకి హై. ఐడెక్స్ నే భీ డిఫెన్స్ ఇన్నోవేషన్ కే లియే ఏక్ నయా ఈకో సిస్టమ్ భీ తయార్ కియా హై, జహాన్ స్టార్టప్స్ హమారీ వాస్తవిక ఆపరేషనల్ రిక్వైర్మెంట్స్ కే ఆధార్ పర్ సొల్యూషన్స్ వికసిత్ కర్ రహే హై.
1: గత కొన్నేళ్లుగా రక్షణ రంగం

0: రంగాల్లో వినూత్న సంస్కరణలు వచ్చాయని, అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. రక్షణ రంగంలో భారత్ దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ది వైపు అడుగులు వేసేందుకు పలు చర్యలు తీసుకున్నామని తెలిపారు. యమునా నది పునరుజ్జీవం కోసం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషౌ బహుళార్ధ సాధక డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని, ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికయ్యే ఖర్చులో దాదాపు 90% నిధులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, మిగతా 10% వ్యయాన్ని సంబంధిత 6 రాష్ట్రాలు పంచుకుంటాయని అమిత్ షా తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి యమునా నదిని శుభ్రపరిచేందుకు నిరంతరం పనులు జరుగుతున్నాయని చెప్పారు. నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి పరిష్కారానికి నోచుకున్న 10వ నీటి వివాదం ఇదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, హోంశాఖ కార్యదర్శి, జలవనరుల శాఖ కార్యదర్శి, సంబంధిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఇందులో పాల్గొన్నారు. భారతదేశపు గొప్ప ఇంజనీర్లలో ఒకరైన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఈరోజు జాతీయ ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నారు. దేశాభివృద్దిలో ఇంజనీర్ల పాత్రను గౌరవిస్తూ విశ్వేశ్వరయ్య సేవలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ఈ రోజును నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు ఘనంగా నివాళులర్పించారు. విశ్వేశ్వరయ్య భావితరాలకు స్ఫూర్తినిచ్చే అద్భుతమైన జాతి నిర్మాత అని ఉపరాష్టపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ రంగంలో ఒక అద్భుత ప్రతిభావంతుడని, మెరుగైన భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్న ఇంజనీర్లందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల చికిత్స కోసం బోట్స్వానా ప్రజారోగ్య వ్యవస్థకు మద్దతుగా భారత్ ఈరోజు 10 టన్నుల యాంటీరెట్రోవైరస్ మందులను పంపించింది. గ్లోబల్ సౌత్ భాగస్వామ్య దేశాలతో ఆరోగ్య రంగానికి సంబంధించి సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందనడానికి ఈ చర్య నిదర్శనమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అనిశ్చిత వాతావరణం నెలకొందని, అనేక యుద్ద పరిస్థితుల వల్ల ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా కనిపిస్తున్నాయని చెప్పారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధితో స్థిరంగా బలంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. అనేక అంతర్జాతీయ పెట్టుబడులకు వేదికగా నిలిచిన తమిళనాడు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పడుతోందని తెలిపారు. నేటి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏఐ శిక్షణా కేంద్రాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సీతారామన్ విద్యార్థులకు సూచించారు. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, చైనా అధ్యకులు షీ జిన్పింగ్ మధ్య జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకొచ్చినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత ఆందోళనలను మోదీ ప్రస్తావించారని తెలిపారు. పరస్పర గౌరవం, ప్రయోజనాలు, సున్నితత్వం అనే 3 సూత్రాల ఆధారంగా ఈ సంబంధాలుండాలన్నారు.
1: Several issues came up during the discussions. Prime Minister referred to Indian concerns as well and underlined those that both sides should show sensitivity to each other's core concerns and be guided by the 3 mutuals, mutual respect, mutual interest and mutual sensitivity.
0: ఒమన్ తీరంలో ఎంటీఎల్ గయా అనే వాణిజ్య నౌకపై జరిగిన దాడి గురించి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, వాణిజ్య నౌకలు, నావికులు, పౌరులు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం భారత్కు అంగీకారం కాదన్నారు. అంతర్జాతీయ జలమార్గాల గుండా వాణిజ్య రవాణా, సురక్షితమైన నౌకాయానాన్ని పునరుద్దరించాలని భారత్ విజ్ఞప్తి చేసింది. పనామా పతాకంతో ప్రయాణిస్తున్న ఈ నౌకలో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని, వారిలో 13 మందిని రక్షించగా ఒకరు గల్లంతయ్యారని చెప్పారు. భారత్ అమెరికా దేశాల మధ్య 22వ ఎడిషన్ సంయుక్త సైనిక విన్యాసాలు, యుద్ద అభ్యాస్, ఉత్తరాఖండ్లోని ఔలీ, రాజస్థాన్లోని మహా

అజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఒకేసారి ప్రారంభమయ్యాయి. పర్వత ప్రాంతాల్లో ఇన్ఫ్రాంటీ ఆపరేషన్లకు ప్రాధాన్యతనిస్తూ సమగ్ర యుద్ద గ్రూపుల నిర్వహణ ద్వారా ఇరుదేశాల సైనిక సామర్థ్యాన్ని పెంచడమే ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశం. ఈ విన్యాసాల్లో నిఘా కోసం డ్రోన్లు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థలను ఉపయోగించడంతో పాటు ఆధునిక ఆయుధ సంపత్తిని ప్రదర్శిస్తారు. ప్రపంచ వేదికపై భారత్ వహిస్తున్న కీలక పాత్రను భారతదేశంలో ఆస్టేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్

0: రంగాల్లో భారత్ ఆస్టేలియా భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే అవకాశాలను వివరించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్లోని 3వది చివరి మ్యాచ్ గురువారం ఇదే మైదానంలో జరుగుతుంది. హర్యానా, పంజాబ్, తమిళనాడు, ఢిల్లీ, కచ్, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల పాటు అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్లలో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం వరకు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కూడా ఇటువంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బయో E3 విధానంతో భారతదేశం మొక్కలు, మానవ బయోటెక్నాలజీ రంగాల్లో గొప్ప పురోగతి సాధిస్తోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో బ్రిక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్లో మంత్రి స్ప్రౌట్ సదుపాయాన్ని ప్రారంభించారు. ఆధునిక బయోటెక్నాలజీని రైతులకు ఉపయోగపడే సాంకేతికతలుగా మార్చి వ్యవసాయ సవాళ్లను పరిష్కరించాలని పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పరిశోధన, అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యపడుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. యమునా నది పునరుజ్జీవం కోసం 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషౌ డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం శీర్షికన. వర్షాకాలంలో చెవి, ముక్కు, గొంతు సమస్యలు, ఈ అంశం గురించి ప్రముఖ ఈఎన్టీ డాక్టర్ రానవేయిన రమేష్ గారితో పరిచయం మొదటి భాగం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో వర్షాకాలంలో వచ్చే చెవి, ముక్కు, గొంతు సమస్యల గురించి తెలియజేయడానికి ప్రముఖ ఈఎన్టీ డాక్టర్ రానవేయిన రమేష్ గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. నమస్కారం డాక్టర్ గారు.
1: నమస్కారం అండి.
0: వర్షాకాలం నుంచి చలికాలము, చలికాలం నుంచి ఎండాకాలము, ఎండాకాలం నుంచి వర్షాకాలం మారినప్పుడు కొన్ని ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. అయితే వర్షాకాలం వచ్చేటప్పటికల్లా ముక్కుకు సంబంధించిన, గొంతుకు సంబంధించిన, చెవుకు సంబంధించిన సమస్యలు సర్వసాధారణంగా చూస్తుంటాం. ముఖ్యంగా ఏ ఏ సమస్యలు ఈ వర్షాకాలం వల్ల వస్తాయి, ఎందుకు వస్తాయంటారు?
1: చాలా చక్కని ప్రశ్న అండి. ముఖ్యంగా ఈ సీజనల్గా వర్షాకాలంలో వచ్చే సమస్యలు, ముక్కు గొంతు సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి, చెవికి కూడా సమస్యలు ఉన్నాయి. అయితే దీనికి ప్రధాన కారణం ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గుల వల్ల, ముఖ్యంగా సడన్గా ఉష్ణోగ్రత డ్రాప్ అయిపోవడం లేదంటే ఒక్కోసారి పెరగడం హెచ్చుతగ్గుల మూలంగా, మరియు గాలిలో తేమ శాతం పెరగడం మూలంగా, మరియు వాతావరణంలో చిత్తడి వల్ల కూడా ఈ చుట్టూ మనకి రకరకాల వైరస్లు, ఫంగస్లు, బ్యాక్టీరియాలు గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ తేమ మరియు ఈ ఉష్ణ

0: ఉష్ణోగ్రతల వ్యత్యాసం, ఇవన్నీ కూడా వీటి యొక్క అనుకూల ప్రభావం చూపిస్తాయి. బ్యాక్టీరియాకి, వైరస్కి, ఈ శిలీంధ్రాలు అంటే ఫంగస్లు అంటే శిలీంధ్రాలు పెరగడానికి. ఈ మౌల్డ్స్ ముఖ్యంగా మన ఇండోర్ వాతావరణంలో చాలా ఎక్కువగా పెరగడం మూలంగా వాటికి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు కొన్ని రకాల అలర్జీస్ వస్తాయి. అలర్జీస్ వల్ల కూడా మన ముక్కు గొంతు సమస్యలు రావచ్చు. ఇది కాకుండా ఇన్ఫెక్టివిటీ రేంజ్ని బట్టి ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ముక్కు గొంతు సమస్యలు ఎక్కువగా వస్తాయి. దానిలో సర్వసాధారణమైనది ఫ్లూ. ఈ ఫ్లూ లక్షణాలు ఏంటంటే ముక్కు నుంచి నీరు కారడం, గొంతు నొప్పి రావడం, బ్రీతింగ్ సమస్యలు, వీటితో మొదలై రకరకాల కాంప్లికేషన్స్కి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కొన్ని రకాల జాగ్రత్తలు ఈ సీజన్లో తీసుకోవడం మూలంగా ఈ వ్యాధుల బారి పడకుండా మన జాగ్రత్తలు తీసుకోవచ్చు.
1: డాక్టర్ గారు, మీరు ఫ్లూ అన్నారు. ఫ్లూ సింప్టమ్స్ రావడానికి వర్షాకాలంలో మీరు అన్నట్టు వాతావరణంలో వచ్చే మార్పు, హ్యూమిడిటీ, తేమ, ఈ ఫంగస్ లాంటి వాటికి ఎక్స్పోజ్ కావడం వల్ల అలర్జీ వల్ల వస్తుందంటారు. మరి వీటిని ఎదుర్కోవడానికి, ప్రివెంట్ చేయడానికి కానీ, ట్రీట్మెంట్ చేయడానికి కానీ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: ముఖ్యమైన జాగ్రత్త మనకు మొదటి వర్షం పడగానే వాతావరణంలో ఉన్న ఈ పొల్యూషన్ మూలంగా ఇవన్నీ ఒకేసారి కలిసి దాన్ని కలుషితం చేస్తాయి. గాలిని, నీటిని కలుషితం చేయడం వల్ల ఆ కలుషితమైన గాలి, కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారం మూలంగానే ఇవి ఎక్కువ ఫాళ్ళలో వస్తున్నాయి. కాబట్టి ముందు మనం శుభ్రత అనేది పాటించాలి. మన పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత చాలా అవసరం. ఈ తేమ శాతాన్ని తగ్గించుకోవడానికి కూడా వీలంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి. మనం తాగే నీరు కూడా శుభ్రంగా ఉండి గోరువెచ్చగా ఉండే విధంగా చూసుకోవాలి. చల్లటి పదార్థాల జోలికి వెళ్ళకూడదు. ఎప్పటికప్పుడు వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. గోరువెచ్చగా ఆహారం తీసుకుంటే ఇలాంటి అవకాశాలు తగ్గుతాయి. ఇంటిలో వెలుతురు కూడా సరిగ్గా ఉండేలా వెలుతురు తక్కువగా ఉండడం వల్ల డ్యాంపెనింగ్ కండిషన్స్ వల్ల ఇక్కడ ఫంగస్ మన ఇంటి లోపల గ్రో అయ్యే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, మనం సాధారణంగా గమనిస్తుంటాము మనం వాడుకునే వస్తువులు అంటే బెడ్ కానీ, బెడ్షీట్లు కానీ, ఇవి వర్షాకాలం టైంలో ఆ వాతావరణంలో ఉండే తేమ వల్ల కొంచెం నిమ్మెక్కి ఉంటాయి, తడిగా ఉంటాయి. వాటిని ప్రాపర్గా ఎండకి వేసి దాన్ని ఆ తడి తేమ లేకుండా చూసుకున్నట్లయితే కూడా ఈ సమస్య కొంచెం తగ్గే అవకాశం ఉందంటారా?
0: తప్పకుండా అండి. మనకు సూర్యరశ్మిని మించిన స్టెరిలైజేషన్ టెక్నిక్ లేదు. మన పెద్దలు పూర్వీకులు నేర్పించింది కూడా అదే. ఎండకు బట్టల్ని ఆరనిచ్చిన తర్వాతే దాన్ని ఉపయోగిస్తే ఈ సమస్యల నుంచి మనకు బయటపడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
1: ముఖ్యంగా ఈ వర్షాకాలంలో కంటామినేషన్ ఆఫ్ వాటర్ కానీ లేదంటే ఫుడ్ కానీ జరుగుతుంది. కాబట్టి నీటిని కూడా సాధ్యమైనంత వరకు వేడి చేసి చల్లార్చి అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగడం కరెక్ట్ అంటారా?
0: అబ్సల్యూట్లీ. అలాంటి వేడి చేసి చల్లార్చి గోరువెచ్చగా తీసుకోవడం అనేది చాలా మంచి అలవాటు.
1: ఫుడ్ విషయంలో స్టోర్డ్ ఫుడ్స్కి ఎక్కువ ఇష్టపడుతున్నారు ఇవాళ రేపట్లో ప్రజలు. అంటే ఈ డెలివరీ యాప్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎప్పుడు కావాల్సి అప్పుడు ఫోన్లో పెట్టేయడము అది వస్తుంది. కానీ అది ఎప్పుడు తయారు చేశారు, ఎలా తయారు చేశారు, ఏ ఏ వస్తువులతో తయారు చేశారు, ఎంతకాలం స్టోర్ చేశారు అనేది కూడా తెలియదు. అయితే ఈ వర్షాకాలంలో ఈ స్టోర్డ్ ఫుడ్స్లో ఫంగస్ కానీ అలర్జీన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కదా డాక్టర్ గారు?
0: తప్పకుండా అండి. ఈ ముఖ్యంగా ఇలాంటి స్టోర్డ్ ఫుడ్ జోలికి టైంలో వెళ్ళకూడదు. నేను చెప్పినట్టుగా ఎప్పటికప్పుడు వండుకొని వేడిగా ఉన్న ఆహారాన్ని మాత్రమే సేవించాలి.
1: సో ఇంట్లో వండుకొని వేడిగా తినడమే అమృత ఆహారం అవుతుంది.
0: తప్పకుండా
1: డాక్టర్ గారు. ఈ ఫ్లూ కాకుండా వర్షాకాలంలో వచ్చే ఇతరత్ర వేరే జబ్బులు ఏమున్నాయంటారు?
0: ఇప్పుడు ముక్కుకు సంబంధించి మాట్లాడినప్పుడు మనం అలర్జిక్ రైనైటిస్ అని చెప్పుకున్నాము. నేను చెప్తున్న వాతావరణ పరిస్థితుల వల్ల అవ్వచ్చు, బయట ఉన్న పొల్యూషన్ వల్ల, ఇక్కడ ఉన్న మౌల్డ్స్ అంటే శిలీంధ్రాల వల్ల, ఈ తేమ వల్ల మనకు అలర్జీస్ అనేవి తయారవుతాయి. ఆ అలర్జీస్ మనకు కొందరికి ఒక్కొక్క వస్తువు వల్ల రావచ్చు, స్మెల్ వల్ల రావచ్చు, డస్ట్ మైట్స్ కూడా ఉంటాయి మన చుట్టూ వాతావరణం. అవి తొందరగా క్లియర్ కాకపోవడం వల్ల కూడా మనకు అలర్జీస్ తయారై అలర్జీ వల్ల కూడా కొన్ని సమస్య, తుమ్ములు రావడం, ముక్కు నుంచి నీళ్ళు కారడం, గాలి తీసుకోవడానికి ఇబ్బంది కలగడం, శ్వాస సంబంధ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇదొక యాంగిల్. అయితే ఈ వైరస్లు రకరకాల, మనకు దాదాపు 220 రకాల వైరస్ల వల్ల మనకు నాట్ ఓన్లీ ఫ్లూ, కోల్డ్, మనం చెప్తున్న సాధారణ జలుబు అనేదానికి 220 పైన కారణాలు ఉన్నాయి. ఆ రకాల వైరస్ల నుంచి మనం దూరంగా ఉండడానికి ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ ఒక్కటే ముఖ్యమైన ఆయుధం. తర్వాత మనం ముక్కుకి రెగ్యులర్గా స్టీమ్ పట్టడం. స్టీమ్ అంటే పొద్దున్న ఒకసారి సాయంత్రం కొన్ని సెకండ్ల పాటు 30 సెకండ్ల పాటు స్టీమ్ పట్టడం మూలంగా మన శ్వాస రంధ్రాలు క్లియర్ అవుతాయి. అందులోని తేమ అంతా క్లియర్ అయిపోయి మనకు మ్యూకస్ కూడా క్లియర్గా అయిపోయి మన తొందరగా క్లీన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.
1: ఈ ఆవిరి

0: అంటే దాంట్లో ఏదైనా మెడికేషన్ వేసుకోవాలా, కేవలం ప్లెయిన్ వాటర్తో ఆవిరి పట్టడం బెటరా?
1: సాధ్యమంత వరకు ప్లెయిన్ వాటర్తో పట్టడానికి ప్రయత్నం చేద్దాం. వీలైతే మంచి పసుపు వేసుకోవడం ఉత్తమము, కానీ చాలా వరకు మనము బోర్ వాటర్ని డైరెక్ట్గా స్టీమ్ పట్టడం సరిపోతుంది. గొంతులో గోరువెచ్చటి నీళ్ళలో ఉప్పు వేసుకొని పుక్కిలించడము, ఇవి చేయడం వల్ల దాదాపు ఒక 60-70% ఉపశమనం ఉంటుంది. ఇలా లేనప్పుడు దగ్గరలో ఉన్న వైద్యుని సంప్రదించి ఆయన సూచించిన మేరకు మాత్రమే మందులు వాడాలి. దీన్ని గనక సరిగ్గా పాటించకపోతే దానికి సెకండరీగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకడం వల్ల సైనసైటిస్, బ్యాక్టీరియల్ సైనసైటిస్ వచ్చి ముక్కు నుంచి తెమ్మడ గట్టిగా చిక్కగా కారడము, ఎల్లో కలర్లో గ్రీన్ కలర్లో రావడము, లేకుంటే అదే చిక్కదనం ఉన్న లిక్విడ్ గొంతులోకి జారడం, దాన్ని పోస్ట్ నేజల్ డ్రిప్ అంటారు. దాని మూలంగా గొంతు సమస్యలు, గొంతులో ఇన్ఫెక్షన్స్ పెరగడము, దానిలో టాన్సిల్స్ కూడా ఇన్ఫెక్షన్స్ సోకడము, ఇవన్నీ ఒకదానికొకటి లింక్ లాగా, చైన్ లాగా ముక్కు నుంచి గొంతుకి, గొంతు నుంచి చెవి ముక్కు గొంతు పైప్ ద్వారా చెవులకు కూడా ఆ ఇన్ఫెక్షన్ వెళ్ళడం వల్ల చెవులు మూసుకుపోవడం, దిబ్బడ వేయడం, వినికిడి తగ్గడము, ఒక్కోసారి చెవిలో ఆ ఇన్ఫెక్షన్ అనేది నిండుకపోయి విపరీతమైన పోటు రావడము, దాని తర్వాత అది రంధ్రం పడి చీమ్లా రావడం అనేది కాన్సిక్వెంట్గా జరుగుతుంటాయి చాలా జాగ్రత్తలు తీసుకోకపోతే. దీనివల్ల వినికిడి కూడా లోపం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎర్లీ ఫేజ్లని ఐడెంటిఫై చేసి చిన్నగా ఉన్నప్పుడే, ఘోరంతా ఉన్నప్పుడే దానికి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కొండంత సమస్యగా మారుతుందండి.
0: ఒక నానుడు ఉంది కదా, స్టిచ్ ఇన్ టైం సేవ్స్ నైన్ అని.
1: ఎస్
0: డాక్టర్ గారు, ఇప్పుడు ఈ జలుబు లాంటిది కానీ ఫ్లూ లాంటిది కానీ కనిపించినప్పుడే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ గారిని సంప్రదించినట్లయితే, తద్వారా నిర్లక్ష్యానికి గురైపోయి రోజు రోజు అది మరింత తీవ్రతరమైపోయి గొంతు నొప్పి, ఆ తర్వాత జ్వరము, ఆ తర్వాత చెవు నొప్పి, ఇవన్నీ పరిణమించకుండా మనం కాపాడిన వాళ్ళం అవుతాం కదా.
1: ఎస్ ఎస్ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ముక్కు, గొంతు, చెవి అనేది ఒకే స్ట్రక్చర్ అండి. వీటిలో ఉన్న లోపల చర్మం ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఆ చర్మం అనేది ఇంటర్లింక్డ్ విత్ ఈచ్ అదర్. సో మనము ముక్కు ద్వారా శ్వాసిస్తాం, శ్వాసించడమే కాదు మనం పీల్చే గాలి సరిగ్గా అదే టెంపరేచర్లో లంగ్స్కి వెళ్తే లంగ్స్ పాడే అవకాశం ఉంటుంది. కాబట్టి మన బాడీ టెంపరేచర్కి సమాన రీతిలో మార్చి థర్మో రెగ్యులేషన్ చేసి దానిలో తేమని జోడించి పొడి గాలి కాకుండా తేమతో కూడిన గాలి వెళ్ళేలా చేయడం అనేది ముక్కు సైనస్ల లక్ష్యం. అది సరిగ్గా సమపాలలో వెళ్ళినప్పుడు లంగ్స్కి ప్రాపర్గా వెళ్ళి ఇబ్బంది కాదు. వీటిలో ఏమైనా తేడాలు ఉన్నప్పుడు ముక్కులో ఉన్న ఏత స్కిన్ డ్యామేజ్ జరిగి దాంట్లో ఇన్ఫెక్షన్ సోకడం, ఆ ఇన్ఫెక్షన్ ఇంకా పెద్దదిగా అయినప్పుడు దాని కంటిన్యూషన్లో ఉన్న గొంతుకి వెళ్ళడం, ఆ పక్కన చెవి ముక్కు గొంతు పైప్ యూసేషియన్ ట్యూబ్ అంటారు, ఆ పైప్లో కూడా సిమిలర్ టైప్ ఆఫ్ మ్యూకోజా ఉంటుంది. అంటే మన చర్మం మ్యూకోజా అంటే లోపల ఉన్న చర్మాన్ని నేను మ్యూకోజా అంటున్నాను, బయట చర్మాన్ని నార్మల్ సాధారణ చర్మం అనుకుందాం. ఆ లోపల చర్మం అనేది సేమ్ పాత్వే ఉంటుంది. సో ఇక్కడ జరిగిన డ్యామేజే అందులోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకి భగవంతుడిచ్చిన వరంలో ఇమ్యూనిటీ ఒకటి, ఇమ్యూనిటీ అనేది ఒక బ్రాడ్గా తీసుకుంటే మనకు చర్మం లెవెల్లో కూడా అద్భుతమైన ఇమ్యూనిటీ ఉంది. చర్మం కరెక్ట్గా కవర్ చేసినంత వరకు మన బాడీలోకి ఏ బ్యాక్టీరియా వైరస్ డైరెక్ట్గా వెళ్ళలేదు. కాబట్టి ముక్కు, గొంతు అనేవి మన డైరెక్ట్గా ఒక రంధ్రాలు కాబట్టి వాటిలో వెళ్ళినప్పుడు కూడా లోపల చర్మము చాలా తగిన జాగ్రత్తలతో ఉంటే ఆ బ్యాక్టీరియా వైరస్ని కూడా అరికట్టగలుగుతుంది. అద్భుతమైన కవచం అది. అక్కడ ఆ ఎయిర్ టైట్ క్యావిటీ ఉండడం వల్ల ఆ స్కిన్ డ్యామేజ్ అయ్యడానికి అవకాశం ఏముంటుందంటే నీరు సరిగా తీసుకోకపోవడం వల్ల డీహైడ్రేషన్ మూలంగా లోపల చర్మం డ్యామేజ్ జరుగుతుంది, చిన్న చిన్న మైక్రో టేర్స్ జరుగుతాయి. డీహైడ్రేషన్, పొల్యూషన్, అలర్జెన్స్ ఇలాంటివి దాన్ని డ్యామేజ్ చేయడం మూలంగా వాతావరణంలోని ఈ మార్పుల వల్ల కూడా ఆ తేమ సరిగా మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా ఆ లోపల చర్మం డ్యామేజ్ జరిగి లోపలికి చుట్టుపక్కల నార్మల్ సాధారణ సమయంలో మనకు కమెన్ సెల్స్గా ఉండి అంటే మనకు హాని చేయని బ్యాక్టీరియా, హాని చేయని వైరస్లు కూడా ఆ చిన్న అవకాశాన్ని ఉపయోగించుకొని లోపలికి వెళ్ళిపోయి బాడీలో డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ డ్యామేజ్ అనేది కంటిన్యూటీగా ఉన్న ఈ చర్మం లోపలంతటికీ పాకి గొంతులోకి, చెవిలోకి వెళ్ళి ఆ చర్మాన్ని డ్యామేజ్ చేయడం మూలంగా ఆ లోపల ఇన్ఫెక్షన్ స్థాయి పెరగడం వల్ల చెవిలో సమస్యలు వస్తుంటాయి, గొంతులో సమస్యలు వస్తుంటాయి.
0: ఒక్కొక్కసారి మనము ఈ చెవులో చీము కానీ ముక్కులోంచి కూడా బ్లీడ్ అవడం కానీ చీము రావడం కానీ చూస్తుంటాం, అది ఏ స్థాయిలో జరుగుతుందంటారు?
1: అంటే చెవిలో చీము కారడానికి ముక్కు సైనస్ నుంచి ఉన్న ఇన్ఫెక్షన్ చెవి ముక్కు పైప్ ద్వారా వెళ్ళినప్పుడు మొదటి స్థాయిలో దిబ్బడగా అనిపిస్తుంది. ఆ టైంలో కనుక సరైన జాగ్రత్తలు తీసుకుంటే అక్కడితోటే ఆగిపోతుంది. దాన్ని ఎలా పట్టించుకోకపోవడం వల్ల మధ్య చెవి

0: లోకి ఆ చీము చేరిన చీము విపరీతమైన పోటుకు దారితీస్తుంది. చెవి పోటు అంటాం మనం. ముఖ్యంగా మధ్యరాత్రుల్లో చాలా పెయిన్ వస్తుంటుంది. ఆ సమయంలో కనుక సరైన మందులు, ముక్కు ద్వారా వేసే మందులు వేసినప్పుడు అది తగ్గే అవకాశం ఉంది. అలా మందులు వాడకపోవడం వల్ల ఆ స్థాయి పెరిగి వరద పెరిగినప్పుడు పోటెత్తి ఏ విధంగా అయితే చెరువు గండి పడుతుందో చెవిలోని గూబకు రంధ్రం పడి బయటికి కారడం మొదలవుతుంది. దానిలో చెవి కారడం అంటారు. ఆ సమయంలో వీలంత తొందరగా అప్పుడు ఒక ప్రాపర్గా వైద్యుని సంప్రదిస్తే దాన్ని పూర్తిగా నయం చేయడానికి అవకాశం ఉంటుంది. అది కనుక 3 వారాల నుంచి 3 నెలల సమయం దాటిందనుకోండి, చీము కారడం అనేది ఆగకుండా ఉంటే పర్మనెంట్గా రంధ్రం ఉండిపోయి ఎప్పుడు సీజనల్గా చీము కారుతూనే ఉంటుంది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం.
0: నమస్కారం.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన వర్షాకాలంలో చెవి, ముక్కు, గొంతు సమస్యలు ఈ అంశం గురించి ప్రముఖ ఈఎన్టీ డాక్టర్ రానవేయిన రమేష్ గారితో పరిచయం మొదటి భాగం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈరోజు రాత్రి 8:05 ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ, అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఆకాశవాణి సమయం 7:30 దాటి 10 సెకండ్లు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మనం చాలాసార్లు రోడ్ల మీద, లోకల్ ట్రైన్స్లో పాటల్ని, భజనల్ని పాడే వాళ్ళని చూస్తూ ఉంటాం కదా. నిజంగా వాళ్ళు శాస్త్రీయ సంగీతం నేర్చుకోకపోయినా చక్కగా శృతిలో పాడుతూ ఉంటారు. ఒక్కసారి మనం కారో బైకో అలా ఆపి విన్న సందర్భాలు కూడా ఉంటాయి. నచ్చినప్పుడు వాళ్ళ కొంత ధన సహాయం కూడా చేస్తూ ఉంటాం. కానీ కొన్ని గొంతులు మాత్రం అక్కడికే పరిమితం కావు. దే మస్ట్ బి బ్లెస్డ్ బై గాడ్. అందుకేనేమో వారి గానంలో ఒక డివోషనల్ టచ్ కనిపిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో చాలామందిని మనం ఇలాంటి వ్యక్తుల గురించి చూస్తూ ఉంటాం. అలాంటి వ్యక్తుల గురించి వీడియో తీసి వాళ్ళు పోస్ట్ చేసినప్పుడు ప్రపంచానికి కూడా తెలుస్తుంది. అలాంటి అద్భుతం గురించి కూడా మాట్లాడుకుందాం ఈ అరగంట పాటు పాటలు వింటూ. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు వినబోయే పాట కుర్రాడు చిత్రం కోసం కార్తీక్ పాడింది. అనంత శ్రీరామ్ సాహిత్యానికి అచ్చు సంగీతం అందించారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కొన్ని మంచి మాటలు, కొన్ని తెలియని విషయాలు, కొన్ని ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయాలు, మాటలతో పాటు చక్కటి పాటలు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. ఎస్, మరి సోషల్ మీడియా పుణ్యమా అని కొంతమంది గురించి, అంటే పేదవాళ్ల గురించి ఈజీగా ప్రపంచానికి తెలిసిపోతుంది. అలాంటి అద్భుతం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అతని పేరు సునీల్ లోధి. 25 ఇయర్స్ అబ్బాయి, మధ్యప్రదేశ్ బుందేల్ఖండ్కి చెందినవాడు. పుట్టుకతోనే చూపు కూడా లేదు, అయినా సంగీతంపై ఉన్నటువంటి ఇష్టంతో చేతిలో ఎక్తార పట్టుకుని గ్రామాల్లో, వాళ్ల ఊర్లో, లోకల్ ట్రైన్స్లో భజనలు పాడుతూ తన జీవితం సాగిస్తున్నాడు. నో మ్యూజిక్ ట్రైనింగ్. రేడియోలో లతా మంగేష్కర్ గారి పాటలు వింటూ పాటలు పాడడం నేర్చుకున్నాడు అతను. ఒకసారి సునీల్ పాడుతున్న ఒక హనుమంతుని భజన ఎవరో ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఇంకే అది బాగా వైరల్ అయింది. ఆ తర్వాత ఆ వీడియో కాస్త ఒక మ్యూజిక్ డైరెక్టర్ చూడడం జరిగింది. అతనికి ఈ వాయిస్లో భక్తి, ఇన్నోసెన్స్ బాగా నచ్చాయి. ఆ మ్యూజిక్ కంపోజర్ ఇతని వాయిస్కి ఫిదా అయిపోయాడు. ఇక్కడే సునీల్ లైఫ్ టర్న్ అవుతుంది. ఆ పాట విన్న అతను హనుమాన్ హన్ష్ అనే సినిమాలో ఇతన్ని పాట పాడమని రిక్వెస్ట్ చేశాడు. మీరందరూ వినే ఉంటారు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కానీ థియేటర్స్లో కానీ, హనుమాన్ హన్ష్ అనే మూవీ చాలా హిట్ అయింది, చాలా బాగుందని మౌత్ పబ్లిసిటీ ద్వారానే అందరికీ తెలిసిపోయింది సినిమా గురించి. సినిమాకి ఈ వాయిస్ చాలా యాప్ట్గా ఉంటుందని చెప్పి ముంబైకి పిలిపించి ప్రొఫెషనల్ స్టూడియోలో పాడించాడు సునీల్ని. అలా ఈ అబ్బాయి గొంతు ఈరోజు మనం సిల్వర్ స్క్రీన్ మీద వినడమే కాదు, ఈ గొప్ప సినిమా ద్వారా మనందరి మనసుల్లో కూడా స్థానం సంపాదించాడు.

ఈ సినిమా గురించి మరికొన్ని మాటలు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. ఇప్పుడు వినబోయే పాట వినండి. రుద్రనేత్ర చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట, వేటూరి సాహిత్యం, ఇళయరాజా సంగీతం.

0: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: ఏడు గంటల 43 నిమిషాలు దాటి 28 సెకండ్లు స్టూడియోస్లో పాటతో ప్రయాణంలో ఉన్నాం. అంతేకాదు, హనుమాన్ అంశ్ మూవీలో ఒక మంచి పాట పాడే అవకాశం వచ్చింది మధ్యప్రదేశ్ బుందేల్ఖండ్కి చెందినటువంటి సునీల్ లోధికి. ఆ విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే సినిమాలో పాట పాడడం మాత్రమే కాదు, మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు కూడా సునీల్ గారిని పిలిచి నగదు బహుమతి ఇచ్చి సంగీత శిక్షణ అండ్ మెడికల్ ఫెసిలిటీ కూడా అందించారట. నిజంగా ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో పాట పాడుకునేటటువంటి సునీల్ని ఒక వీడియో ద్వారా ప్రపంచానికి అతనేంటో తెలిసింది. ఒక మ్యూజిక్ డైరెక్టర్ గుర్తించడం, ఒక పాట పాడించడం తన లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది కదా. ఇక్కడ మనం ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి. హనుమాన్ అంశ్ మూవీ నిర్మాత 21 ఇయర్స్ అనుప్రియ గురించి. షీఈస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. తన సేవింగ్స్తో ఈ సినిమా తీసింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత గాథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఆయన భక్తి, మానవత్వం, సేవాభావం ఈ కథకు ప్రధానమైన ప్రేరణ. భారీ స్టార్ కాస్ట్ లేరు, భారీ యాక్షన్స్ లేవు, హంగామా ఏదీ లేకుండా తీసినటువంటి ఈ సినిమా ఒక్క విషయం మాత్రం బాగా తెలియజేస్తుంది. దైవత్వం అనేది ఎక్కడో వెతకాల్సిన విషయం కానే కాదు, మన ప్రవర్తనలో కనిపించే మంచితనమే దైవత్వానికి తొలి అడుగు అని. ఇక్కడ మెయిన్ క్యారెక్టర్ ప్లే చేసినటువంటి శోభినం సత్య గురించి కూడా ఒక్క మాట మాట్లాడుకోవాలి. 10 ఏళ్ల కష్టం, చిన్న చిన్న పనులు చేస్తూ ఇండస్ట్రీలో చివరికి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాడు శోభినం. తను హీరో అవ్వాలనే వచ్చాడు, కానీ మనకెవరిస్తారులే హీరో ఛాన్స్ అని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్గా మారిపోయాడు. అయితే అనుకోని పరిస్థితుల వల్ల ఈ సినిమా షూటింగ్ టైంలో మెయిన్ ఆర్టిస్ట్ సిక్ అవ్వడంతో ఇతన్ని చూసినటువంటి డైరెక్టర్ మేబీ ఇతనే నీమ్ కరోలి బాబాగా బాగుంటాడేమో అనిపించి తనకి ఆ ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇతను ఒక్కడే కాదండి, ప్రతి యాక్టర్లో, ప్రతి సీన్లో, ప్రతి పాటలో, ప్రతి మాటలో దైవత్వం కనిపిస్తుంది ఈ సినిమాలో. వీలైతే తప్పకుండా చూడండి. పాటతో ప్రయాణంలో ఇప్పుడు వినబోయే పాట

0: సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం కోసం యాజిన్ నిజార్ పాడిన పాట విన్నారు. శ్రీమణి సాహిత్యానికి దేవి శ్రీప్రసాద్ సంగీతం.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు ప్రోగ్రాంలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ అంశం గురించి తెలంగాణ ఆయిల్ ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీ జన్ను సత్యనారాయణ గారు మన స్టూడియోస్కి విచ్చేస్తారు. వారు మరిన్ని వివరాలు తెలియజేస్తారు. టీజీ ఆయిల్ ఫెడ్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి రేపు ఉదయం 9:15 తప్పక ట్యూన్ చేసుకోండి మీ ఆకాశవాణి వివిధ భారతి. అదేవిధంగా ఈరోజు 8:05 ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. 7:52 దాటి 11 సెకండ్లు. రన్ రాజా రన్ చిత్రం కోసం చిన్మయ్య పాడిన పాట, రామజోగేశాస్త్రి రచన, జిబ్రాన్ సంగీతం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈ నెల 17న పరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ హైదరాబాద్ వస్తున్నారు. ఆయన పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేయాలని సిఎస్ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. చేయూత పింఛన్ల దరఖాస్తుకు ప్రభుత్వం మరొక రోజు గడువు పెంచింది. వరుసగా 3 రోజులు సెలవులు రావడం వల్ల ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకోగా, ఆసక్తి ఉన్నవారు రేపు సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టి వేధిస్తున్నారని, 22A అక్రమాలపై న్యాయ విచారణ జరపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ తప్పుల వల్ల ప్రజలు నష్టపోతున్నారని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అన్ని అక్రమాలపై విచారణ జరుపుతామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి దేశవ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లు అవినీతిలో భాగస్వాములై తెలంగాణను సంక్షోభంలోకి నెడుతున్నాయని విమర్శించారు. హైదరాబాద్లోని ఎల్బీనగర్, గోషామహల్, చాంద్రాయణగుట్ట, ముషీరాబాద్ నియోజకవర్గాల పరిధిలో ఎల్ఐజీ ఇందిరమ్మ ప్లాట్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించింది. నేటితో ముగియాల్సిన ఈ గడువును ఈ నెల 20వ తేదీ వరకు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ప్రధాన అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజపటాన్ని ఆరోహణ చేయడంతో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ ఆచూకీ తెలిపిన వారికి పాకిస్తాన్ 70 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది. అయితే పాకిస్తాన్ నాటకాలను ఎండగడుతూ ఇటువంటి గిమ్మికులు వారికి కొత్తేమీ కాదని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. సిఆర్పీఎఫ్ కోబ్రా యూనిట్ ఐజీగా 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారిని సంజుక్త పరాశర్ నియమితులయ్యారు. ఈ విభాగానికి నాయకత్వం వహిస్తున్న తొలి మహిళగా నూతన చరిత్ర సృష్టించారు. అబూజ్మడ్ డివిజన్ కమిటీ

సభ్యురాలు, మావోయిస్టు సుశీల రాణి నిజామాబాద్ సిపి ఎదుట లొంగిపోయారు. 1992 నుంచి వివిధ దళాల్లో పనిచేసిన ఆమెకు సిపి 5 లక్షల రూపాయల చెక్కు, 25,000 రూపాయల తక్షణ ఆర్థిక సహాయం అందించారు. ఖైరతాబాద్ పంచముఖ సంకటహర మహాగణపతి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. సాయంత్రం వేళ రద్దీ పెరగడంతో క్యూ లైన్లు కిటకిటలాడుతూ ఉండగా ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని నిర్వాహకులు అంచనా వేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియోలో సమయం 8:04 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు వినండి అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం.

ఈరోజు సెప్టెంబర్ 15 యునైటెడ్ నేషన్స్ ఈరోజుని ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ అంటే అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవంగా ప్రకటించింది. మనం మన జీవితాన్ని, మన భవిష్యత్తును, ఇంకా మన ప్రతి రోజును ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటి? డెమోక్రసీ గురించి మాట్లాడుకుందాం. డెమోక్రసీ అనగానే మీకు ముందుగా మైండ్లోకి ఏం గుర్తొస్తుంది? చాలామందికి ఎలక్షన్స్ గుర్తొస్తాయి. పొద్దున్నే క్యూలో నిలబడటం, వేలపై ఇంక్ మార్క్, ఓట్ల కౌంటింగ్ రోజు టీవీలో వచ్చే రిజల్ట్స్, ఇవే కదా మనకి వెంటనే గుర్తొచ్చేవి. రైట్, 100% కరెక్ట్. కానీ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎలక్షన్లో ఓటు వేయడమే డెమోక్రసీ కాదు. ఓటింగ్ అనేది డెమోక్రసీ నడవడానికి ఒక మార్గం మాత్రమే. మన బండికి అప్పుడప్పుడు సర్వీసింగ్ చేస్తూ ఉంటాం కదా, అలాగే ఓటింగ్ అనేది 5 ఏళ్లకొకసారి డెమోక్రసీకి చేసే ఒక సర్వీసింగ్ లాంటిది. డెమోక్రసీ అనేది మన లైఫ్లో ప్రతి సెకండ్ ఉండే ఒక సిస్టమ్. కానీ అసలు డెమోక్రసీ అంటే ఏంటి? ఏ భయం లేకుండా మన అభిప్రాయాన్ని ఓపెన్గా చెప్పే ఫ్రీడమ్. ఎంత పెద్ద కంపెనీ అయినా లేదా ఎంత పవర్ఫుల్ లీడర్ అయినా, కామన్ మ్యాన్కి న్యాయం జరిగేలా చూసే కోర్ట్స్, నిజాన్ని నిర్భయంగా బయటపెట్టే మీడియా, నాకు ఇది నచ్చలేదు, ఇది తప్పు అని ప్రశ్నించే హక్కు, అసలైన డెమోక్రసీ అంటే ఇలాంటి అన్ని హక్కులను ప్రజలకు అందించే ఒక సిస్టమ్. 2007లో యునైటెడ్ నేషన్ ఈ రోజుని డెమోక్రసీ డేగా ప్రకటించింది. ఏదో ఒక రోజు సెలబ్రేట్ చేసుకోవడానికి కాదు, ఎవ్రీ ఇయర్ మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవడానికి, మన దేశంలో ఫ్రీడమ్ ఎలా ఉంది, మన హక్కులు సేఫ్గా ఉన్నాయా, ఇంకా మనం ఏం చేంజెస్ తీసుకురావాలి అని ఆలోచించడానికి. ఈరోజు మన షోలో అసలు డెమోక్రసీ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ డిజిటల్ ఏజ్లో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది, దీన్ని కాపాడుకోవడానికి మనం ఏం చెయ్యాలి, ఈ విషయాలన్నింటినీ చాలా సింపుల్గా ఇంకా క్లుప్తంగా మాట్లాడుకుందాం.

ఈరోజు మనం ఎంజాయ్ చేస్తున్న ఫ్రీడమ్ ఎంత గొప్పదో అర్థం కావాలంటే, దాని వాల్యూ తెలవాలంటే మనం ఒకసారి హిస్టరీలోకి వెళ్ళాలి. వేల సంవత్సరాల పాటు మన ప్రపంచం రాజులు, చక్రవర్తులు ఇంకా నియంతల చేతుల్లోనే ఉండేది. ద రూల్ వాజ్ సింపుల్, పవర్ ఫ్లోడ్ ఫ్రమ్ ద టాప్ డౌన్, ఎన్ఫోర్స్డ్ బై ఫోర్స్, బర్త్ రైట్ ఆర్ డివైన్ రైట్. అధికారం మొత్తం రాజుల దగ్గరే ఉండేది. ఇక్కడ ప్రజలు పౌరులు కారు, ప్రజలు మాత్రమే. వీళ్ళకి ఎలాంటి హక్కులు ఉండేవి కావు. రాజు ఏం చెప్తే అదే రూల్. ప్రజల ప్రాణాలు, వాళ్ళ ఆస్తులు అన్నీ రాజు ఇష్టానుసారంగానే ఉండేది. కానీ 2,500 సంవత్సరాల క్రితం గ్రీస్లోని ఆథెన్స్ సిటీలో ఒక రెవల్యూషనరీ ఐడియా పుట్టింది. అదే డెమోక్రసీ. మనం అందరం స్కూల్లో చదువుకున్నాం కదా, గ్రీక్ లాంగ్వేజ్లో డెమోస్ అంటే పీపుల్, క్రాటోస్ అంటే పవర్ లేదా రూల్ అని. సో డెమోక్రసీ అంటే ద రూల్ ఆఫ్ ద పీపుల్ అని. అందుకని ఏన్షియంట్ ఏథెన్స్ని అంత గొప్పగా ఏమి ఊహించుకోకండి, బికాస్ ఏథెన్స్ వర్జన్ ఆఫ్ డెమోక్రసీ వాజ్ సివియర్లీ లిమిటెడ్. ఎందుకంటే ఇక్కడ అందరికీ సమాన హక్కులు లేవు, ఆడవాళ్ళకి హక్కులు లేవు, ఇంకా స్లేవరీ సిస్టమ్ కూడా ఉండేది. ఏథెన్స్ సమాజంలో ఇన్ని లిమిటేషన్స్ ఉన్నా డెమోక్రసీ అనే ఆలోచన స్టార్ట్ అయింది కూడా ఇక్కడే. పాలించే పవర్ అనేది ఫోర్స్తోనో రాచరికంతోనూ కాకుండా ప్రజల కన్సెంట్తో మాత్రమే రావాలి. ఈ ఒక్క ఐడియా మన హ్యూమన్

హిస్టరీనే చేంజ్ చేసేసింది. ఆ తర్వాత ఎన్నో వార్స్, ప్రొటెస్ట్, పోరాటాల తర్వాత ఈనాటి డెమోక్రసీ రూపుదిద్దుకుంది. 1215లో వచ్చిన మ్యాగ్నాకాటా అగ్రిమెంట్ వల్ల రాజు కూడా చట్టానికి అతీతుడు కాదు అని ఎస్టాబ్లిష్ అయింది. జాన్ లాక్ అండ్ మాంటెస్క్ లాంటి ఎన్లైట్మెంట్ థింకర్స్ మన హక్కుల కోసం, ఇంకా సపరేషన్ ఆఫ్ పవర్స్ కోసం వాదించారు. అలాగే బ్రిటిష్ నుంచి మిగతా కొలోనియల్ పవర్స్ నుంచి ఫ్రీడమ్ కోసం మన ఇండియాలాగా ప్రపంచంలో ఎన్నో

0: వెహికల్స్ కి ఆయిలింగ్ సర్వీసింగ్ చేయించినట్టే డెమోక్రసీ అనే సిస్టమ్ని కూడా సర్వీసింగ్ చేయించాను. లేదంటే ఈ సిస్టమ్ బ్రేక్ డౌన్ అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో డెమోక్రసీ కొన్ని ఛాలెంజెస్ని ఎదుర్కొంటుంది. ఆ ఛాలెంజెస్ ఏంటో మనం మాట్లాడుకుందాం.
1: భీమా, నేను గన్న నేల తల్లి, ఊపిరి పోసిన సెట్టు సేవ, పేరు పెట్టిన కోండు జాతినితో మాట్లాడుతున్నా, వినబడుతుందా?

ఈ రోజుల్లో డెమోక్రసీ ఎదుర్కొంటున్న మెయిన్ థ్రెట్స్ ఏంటో తెలుసా? ఇప్పుడు డెమోక్రసీని నాశనం చేసేవి మిలిటరీ కూస్ ఆర్ ఫారెన్ ఇన్వేషన్స్ కాదు. చాలా కంట్రీస్లో డెమోక్రసీ చాలా స్లోగా లీగల్గానే దెబ్బతింటుంది. దీన్నే పొలిటికల్ సైంటిస్ట్ డెమోక్రటిక్ ఎరోజన్ అని అంటారు. మొదటి ఛాలెంజ్ సోషల్ మీడియా అండ్ టెక్నాలజీ. ఇంటర్నెట్ కొత్తలో వచ్చినప్పుడు ఇది అందరికీ స్వేచ్ఛను అందిస్తుంది, ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తుంది అని అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిజమే, చాలామందికి ఇది ఒక వాయిస్గా మారింది, కరప్షన్ని బయటపెట్టడానికి యూస్ కూడా అయింది. కానీ కాయిన్కి ఇంకో సైడ్ కూడా ఉంది. ఇప్పుడున్న సోషల్ మీడియా అల్గారిథమ్స్ ఎలా వర్క్ చేస్తున్నాయో తెలుసా? ఈ అల్గారిథమ్స్ యాంగర్, హేట్, నెగటివిటీ ఉన్న పోస్ట్లకే ఎక్కువగా పుష్ చేస్తున్నాయి. ఎందుకంటే ఈ అల్గారిథమ్స్కి అర్థమైంది, మనం నిజాలు ఇంకా నువాన్స్డ్ అండ్ సివిల్ డైలాగ్ ఉన్న కాంటెంట్ కంటే హేట్రెడ్ అండ్ నెగటివిటీ ఉన్న కాంటెంట్తోనే ఎక్కువ ఎంగేజ్ చేస్తున్నామని. దీనివల్ల ఏం జరుగుతుంది? ఒక సొసైటీలో ఉండే ఇద్దరు వ్యక్తులు సోషల్ మీడియా వల్ల రెండు వేరువేరు ప్రపంచాల్లో బ్రతుకుతున్నారు. ఒకరికి నిజం అనిపించింది, ఇంకొకరికి ఫేక్ అనిపిస్తుంది. మనుషుల మధ్య డిస్కషన్స్ తగ్గి గ్యాప్ పెరుగుతుంది.

వేరే ఒపీనియన్స్ ఉన్న పక్కింటి వ్యక్తిని కూడా ఏదో శత్రువులా చూసే సిచ్యువేషన్ వస్తుంది. రెండవ ఛాలెంజ్, ప్రజలకు సిస్టమ్ మీద నమ్మకం పోవడం. చాలామందిలో ఒక డిసప్పాయింట్మెంట్ పెరుగుతుంది, మనం ఎవ్వరికి ఓటేసినా మన జీవితాలు మారడం లేదు. ఇన్ఫ్లేషన్, ఇంకా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, మన మాట ఎవ్వరూ వినడం లేదు అనే ఫీలింగ్ అందరిలో పెరిగిపోతుంది. ప్రజలు ఇలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నప్పుడే కొందరు లీడర్స్ వచ్చి, నేను ఒక్కడనే మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాను, నాకు టోటల్ పవర్ ఇవ్వండి, కోర్ట్స్ రూల్స్ అని టైం వేస్ట్ చేయకండి అని చెప్తారు. డెమోక్రసీలో డెసిషన్స్ రావడానికి టైం పట్టొచ్చు, కానీ అందరి అభిప్రాయం ఇంపార్టెంట్. కాకపోతే అర్జెంటుగా ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి అనే తొందరలో చాలామంది షార్ట్కట్ ప్రామిసెస్ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. ఇది చాలా డేంజరస్.

ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ అర్థం చేసుకోవాలి. డెమోక్రసీ అంటే కేవలం పాలిటీషియన్స్ మినిస్టర్స్ మాత్రమే కాదు, వాళ్ళు బయటకు కనిపించే ఫేసెస్ మాత్రమే. డెమోక్రసీ నిజంగా నిలబడేది వాటి వెనకున్న కొన్ని పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్స్ వల్ల. మొదటిది ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. గవర్నమెంట్ ఎంత పవర్ఫుల్ అయినా కోర్టుకి వెళ్తే ఒక పౌరుడికి న్యాయం జరుగుతుంది అనే నమ్మకం ఉండాలి. జడ్జెస్ ఏ పొలిటికల్ పార్టీకి భయపడకుండా జడ్జ్మెంట్స్ ఇవ్వాలి. రెండవది ఫ్రీ ప్రెస్. గవర్నమెంట్ చేసే ప్రతి పనులను అప్రిషియేట్ చేస్తూనే వాళ్ళు చేసే తప్పులను ఇంకా కరప్షన్ భయం లేకుండా క్వశ్చన్ చేసే జర్నలిస్ట్ ఉండాలి. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ప్రజలకి అందకపోతే మనం సరైన డెసిషన్స్ ఎలా తీసుకుంటాం. మూడవది ఎలక్షన్ కమిషన్ అండ్ ఆఫీసర్స్. ఎలక్షన్ల రోజు డే అండ్ నైట్ కష్టపడి ట్రాన్స్పరెంట్గా ఓట్లు కౌంట్ చేసి విన్ అయిన వాళ్లకు పవర్ని పీస్ఫుల్గా హ్యాండ్ ఓవర్ చేసే వేలాది మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, వీళ్ళే ఈ డెమోక్రసీకి రియల్ సోల్జర్స్. ఈ ఇన్స్టిట్యూషన్స్లో ఏ ఒక్కటి వీకైనా టోటల్ డెమోక్రటిక్ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. ఇప్పుడు కూడా ప్రపంచంలో లక్షలాది మంది స్వేచ్ఛగా మాట్లాడితే జైళ్లకో లేదా అంతకంటే ఘోరమైన శిక్షలకో బలవుతున్నారు. మనకి ఈజీగా దొరికిన హక్కుల కోసం ఎందరో యాక్టివిస్ట్ అండ్ స్టూడెంట్స్ ప్రాణాలు పణంగా పెడుతున్నారు. వాళ్ల ధైర్యం మనకి ఒక్కటే గుర్తు చేస్తుంది, డెమోక్రసీ అనేది ఊరికే రాలేదు, ఎంతోమంది త్యాగాల వల్ల వచ్చింది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది.

To quote Baba Saheb Ambedkar, democracy is not merely a form of government. It is essentially an attitude of respect and reverence towards fellow human beings. Nijo intente democracy perfect kakapochu. Indulo delays, arguments, inka political issues undochu. Konnisarlu manaku nachchina decisions kuda vastayi. Kani డెమోక్రసీలో ఉన్న ఒకే ఒక అద్భుతమైన ఫీచర్ ఏంటో తెలుసా? తన తప్పులను తానే కరెక్ట్ చేసుకునే ఒక సెల్ఫ్ కరెక్టింగ్ మెకానిజం ఇందులో ఉంది. ఒక డిక్టేటర్ లేదా మోనార్క్ తప్పు చేస్తే ప్రజలు వాళ్ళని చేంజ్ చెయ్యలేరు. కానీ డెమోక్రసీలో పవర్ అనేది పర్మనెంట్ కాదు. కేవలం ఓటు ద్వారా ఈ గవర్నమెంట్ని చేంజ్ చేసే పవర్ ప్రజలకు ఉంది. మరి ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ రోజున మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? మొదటిది ఓటింగ్. చిన్న లోకల్ ఎలక్షన్స్ నుంచి పెద్ద ఎలక్షన్స్ వరకు ఖచ్చితంగా ఓటు వేయండి. రెండవది మీడియా లిటరసీ. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి న్యూస్ని గుడ్డిగా నమ్మకండి. ఈ న్యూస్ నిజమో కాదో చెక్ చేసుకోండి. ఫ్రస్ట్రేషన్లో దాన్ని వేరొకరికి షేర్ చేయకండి. అలాగే నిజాన్ని అన్బయాస్గా చెప్పే ఇండిపెండెంట్ జర్నలిజంని సపోర్ట్ చేయండి. మూడవది క్వశ్చన్ చేయండి. మన ఏరియాలో ప్రాబ్లమ్స్ పైన, మన హక్కులపైన లోకల్ లీడర్స్ని రెస్పెక్ట్ఫుల్గా ధైర్యంగా ప్రశ్నించండి. నాలుగవది రెస్పెక్టింగ్ అదర్స్ ఒపీనియన్స్. ఎదుటి వారి ఒపీనియన్ మనకు నచ్చకపోయినా వాళ్ళ మాట పేషెంట్గా వినడం నేర్చుకోండి. డెమోక్రసీ అనేది కోర్ట్స్ ఇంకా కాన్స్టిట్యూషన్లో మాత్రమే ఉండే కాన్సెప్ట్ కాదు. ఇది మన ఆలోచనలో, మన లైఫ్లో, మనం తీసుకునే ప్రతి డెసిషన్లో ఉండాలి. మన డెమోక్రసీ ఫ్యూచర్ మన చేతుల్లోనే ఉంది. అందరూ సేఫ్గా ఉండండి, రెస్పాన్సిబుల్గా ఉండండి.

0: మీరింతవరకు అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన వ్యాఖ్యానం ఆర్జే పవన్.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియోస్ లో సమయం 8:37 దాటి 30 సెకండ్లు. ఏకచిత్ర గీతాలు విందాం. ఈరోజు ఏకచిత్ర గీతాల్లో మనం వినబోయే పాటలు 2010 అక్టోబర్ 1లో విడుదలైనటువంటి ఎస్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన సినిమా టెక్నికల్ వండర్ రోబో చిత్రంలోని గీతాలు విందాం. సన్ పిక్చర్స్ కళానిధి మారన్ నిర్మాతగా రజనీకాంత్ డబుల్ యాక్షన్లో ఐశ్వర్యరాయ్తో కలిసి నటించినటువంటి బ్లాక్ బస్టర్ మూవీ ఇది. ఈ సినిమాకి సంగీతం అందించారు ఏఆర్ రెహమాన్ గారు. ఈ చిత్రం తమిళంలో ఎంతిరనని, హిందీలో రోబోట్ అన్న పేర్లతో రిలీజ్ అయింది. ఇప్పుడు ముందుగా మనం వినబోయే పాట ఒక రోబో ఒక మర మనిషి గురించి ఎంతో అందంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే పాట. సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాటకు గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శ్రీనివాస్, ఖతీజా రెహమాన్. మార్గం చూపించు, మనిషిని బాగుచేయి, మమతను నేర్పుతూ జగాన్ని మార్చమని ప్రాణకోటిని మంచి కోరుతూ నిజాయితీని ఎన్నడూ వీడకు, ఇదిగో

ఆ యంత్రుడు మృత్యుంజయుడు అంటూ ఈ పాటలోని పదాలు నిజంగా మనసుకి తాకుతాయి. నిజంగా ఇంత అందంగా రోబోని వర్ణించలేమేమో అనిపిస్తుంది. ఈ సినిమాలోని పాటలన్నీ కొంచెం వాల్యూమ్ పెంచి వినండి.

ఏకచిత్ర గీతాల్లో 2010లో ఈ రేంజ్ సైన్స్ ఫిక్షన్ ఇండియన్ సినిమాలో చూస్తామని ఊహించి కూడా ఉండం. అదే రోబో చిత్రం. మనిషి మెదడులో వచ్చే కళ, కళకు రూపం వస్తే రోబో, ఆ రోబో మనిషిలా ఆలోచిస్తే, ఆ మనిషిని ప్రేమిస్తే అప్పుడు అది కథ కాదు, విప్లవం అవుతుంది. సైన్స్కి మనసు వస్తే ఏమవుతుంది అన్నదే రోబో సినిమా. ఒక యంత్రం గురించిన అందమైన పాట విన్నారు కదా. అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ద కంట్రీ ఏఆర్ రెహమాన్ గారు, అండ్ కూల్గా కనిపించే రజనీకాంత్ గారు, అండ్ అందానికే అందం ఐశ్వర్య రాయ్, వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ శంకర్ గారు. వీరందరి కాంబినేషన్లో వచ్చిన సినిమానే రోబో. విలన్గా డానీ, కెమెరామెన్ రత్నవేలు, కాస్ట్యూమ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా, మేరీ వాక్ట్, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ వంటి హేమా హేమీలు ఈ చిత్రం కోసం పనిచేశారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
2: రేపటి బిజినెస్ ముచ్చట్లు ప్రోగ్రామ్ లో తెలంగాణ ఆయిల్ ఫెడ్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఈ అంశం గురించి తెలంగాణ ఆయిల్ ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీ జన్ను సత్యనారాయణ గారు స్టూడియోకి విచ్చేయనున్నారు. వారు విచ్చేసి మరిన్ని వివరాలు తెలియచేస్తారు. కాబట్టి ట్యూన్ చేసే ఉంచండి. రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు.
3: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
4: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
5: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
6: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
7: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
2: రోబో చిత్రంలోని పాటలు వింటున్నారు ఏకచిత్ర గీతాల్లో. రోబో ఒక టెక్నికల్ వండర్. ఇండియన్ స్క్రీన్ మీద వచ్చిన మహా అద్భుతం. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది 2010. అప్పట్లో ఇదే భారీ బడ్జెట్ మూవీ, హై టెక్నికల్ వాల్యూస్ ఉన్న సినిమా. హలో ఆల్, నేనొక రోబోని. మనిషి రూపంలో ఉన్న యంత్రాన్ని, స్పీడ్ 1 TB, మెమొరీ 1 GB, పితృభాష తెలుగు, ప్రపంచంలోని అన్ని భాషలు తెలుసు అంటూ ఇంట్రొడక్షన్ రోబోది అదిరిపోతుంది. ఇండియన్ సినిమాని హాలీవుడ్ రేంజ్లో నిలబెట్టిన చిత్రం రోబో.

రోబో చిత్రంలో ఒక్కటి కాదు రెండు కాదు ప్రతి సీన్ కూడా మాట్లాడుకోవచ్చు, అంత అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ రోబోని వశీకరణ్ అంటే అదే అండి మన హీరో రజనీకాంత్ గారు ఇంట్రడ్యూస్ చేసేటటువంటి సీన్ మాత్రం చాలా బాగుంటుంది. అందరూ ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. అందులో చివరిగా అడిగిన ప్రశ్న అక్కడున్న జడ్జిల్నే కాదు తెర ముందు కూర్చున్న ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది. అదే దేవుడున్నాడా అన్న ప్రశ్న. అంటే ఏంటి అని అడుగుతాడు రోబో. అంటే మనల్ని సృష్టించేవాడు అంటారు. అప్పుడు రోబో ఏమంటాడంటే నన్ను సృష్టించింది ఈ దేవుడు అంటే వశీకరణ్ వైపు చూపిస్తూ, అందుకే దేవుడు ఉన్నాడు అంటారు. అందుకేనేమో మరమనిషి పాటలో నా పితృభాష తెలుగు అంటాడు రోబో. అంటే తల్లి సృష్టిస్తే తల్లి నేర్పిన భాష మాతృభాష అంటాం కదా. ఈ సినిమాలో ఒక మగాడు రోబోను సృష్టించాడు కాబట్టి పితృభాష తెలుగు అన్నాడు రోబో. ఇప్పుడు వినబోయే పాట నీలో వలపు అనువులే ఎన్నని. సాహిత్యకారులు కూడా ఒక అందమైన అమ్మాయిని ఆకాశంతో పోలుస్తారు, అందమైన ముద్దబంతితో పోలుస్తారు, మందార రోజా సన్న జాజులతో పోలుస్తారు, శిల్పమని బాపు బొమ్మని ఇలా ఎన్నో రకాలుగా అమ్మాయిల్ని వర్ణిస్తూ ఉంటారు. కానీ వలపు అనువులు ఎన్నని న్యూట్రాన్ ఎలక్ట్రాన్లు న్యూటన్ సూత్రంతో కూడా ఈ పాటలో పోల్చడం జరుగుతుంది. రోబోలో రజనీకాంత్ అదే వశీకరణ్ ఒక సైంటిస్ట్ గారు కాబట్టి తన ప్రేయసి సనాతో పాడుకునే ఈ అందమైన లవ్ డ్యూరెట్ని ఇప్పుడు విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాం, రేపు ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ అంశం గురించి తెలంగాణ ఆయిల్ ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీ జన్ను సత్యనారాయణ గారు తెలియజేసే వివరాలు వింటారు. రేపు ఉదయం 9:15 తప్పకుండా ట్యూన్ చేసుకోండి.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఏకచిత్ర గీతాలు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా. నేను మీ ఆర్జీ శ్రవంతి. రజనీకాంత్ స్టైల్, డైరెక్టర్ శంకర్ విజన్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన సైన్స్ ఫిక్షన్ ఇండియన్ కమర్షియల్ సినిమా రేంజ్ ని మార్చేసిన రోబో చిత్ర గీతాలు వింటున్నారు. రోబోట్ ని తయారు చేస్తాడు వశీకరణ్ సమాజ శ్రేయస్సు కోసం. చిట్టి ద రోబోట్, వెరీ క్లవర్, ఫాస్ట్, అన్బిలీవబుల్ పవర్ ఉన్నటువంటి రోబోట్. కానీ భావోద్వేగాలు ఉండవు. ఇక్కడే సినిమాలు ట్విస్ట్. ఒకవేళ ఆ మరయంత్రం మనిషిని అర్థం చేసుకోవడం మొదలు పెడితే అదే సినిమా చూసే ప్రేక్షకుల్లోని ఇంట్రెస్ట్ని పెంచేస్తుంది. చిట్టి రోబో సనాని ఇష్టపడటం మొదలు పెడుతుంది. అదేనండి మన హీరోయిన్ ఐశ్వర్య రాయ్ని. అప్పుడొచ్చే పాటే ఇనుములు హృదయం మొలిచినాయి. ఇనుము కఠినం, హృదయం సున్నితం. ఈ రెండు ఆపోజిట్ ఫీలింగ్స్ మధ్య ఒక సరికొత్త ప్రపంచాన్ని ఈ పాట మన ముందుకు తీసుకొస్తుంది.

శంకర్ గారి సాంగ్స్ పిక్చరైజేషన్ అంటే అన్ప్రెడిక్టబుల్ అని చెప్పొచ్చు. ఎక్కడ ఎందులోనూ వెనకాడరు. ఖర్చు, కాస్ట్యూమ్, డిజైన్, షూటింగ్ ప్లేసెస్, ఇంకా సాంగ్స్ అయితే అద్భుతమే సృష్టించేస్తారు. శంకర్ గారు డెఫినెట్లీ ఎస్టాల్వర్ట్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఒక కమర్షియల్ సినిమాలో సోషల్ ఎలిమెంట్స్ ని వీరు బ్లెండ్ చేసినట్టు ఇంకెవ్వరూ చేయలేరనే చెప్పాలి. కిలిమంజారో పాట. ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన పర్వతం టాంజేనియాలోని ఈ పర్వతం ఎక్కుతుంటే ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయట. మనం ఆ అద్భుతాలు ఎలాగో చూడలేదు కాబట్టి ఈ పాటలో పిక్చరైజేషన్లో అందాలు చూద్దామా? పాట విందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 9:15 ఇప్పుడు ఉర్దూలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే 9:30 ఆకాశవాణి వివిధ భారతి ముంబై ప్రసారాలు. రాత్రి 10:00 నాటి మీటి సినీ గీతమాలిక మధురిమ ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 10 గంటలు దాటి 25 సెకండ్లు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి నేటి సినీ గీత మాలిక మధురిమ. ముందుగా వినబోయే ఈ పాటను ఘంటసాల, పీసుశీల, మాధవపెద్ది సత్యం బృందం పాడగా, అక్కినేని నాగేశ్వరరావు, జమున, రేలంగి కొందరు నృత్యకారులు అభినయించారు. రచనాపరంగా ఎటువంటి విన్యాసాలు, ప్రయోగాలు లేకుండా చెప్పాలనుకున్న విషయాన్ని నేరుగా చెప్పిన పాట ఇది. ఈ గీత రచన ఆరుద్ర. భార్యాభర్తలు పాలు తేనెలా కలిసి ఉండాలని, నవ్వుతూ కాలం గడపాలని, అన్యోన్యంగా ఉండాలని సాగిపోతుంది. ఇల్లరికం చిత్రం కోసం టి. చలపతిరావు స్వరపరిచిన గీతం

జగన్మోహనుడు తన ముంగిటిలో అగుపించడం ఆకస్మిక ఘటన. అతడు జాంబవతి మతికి రెండు రకాలుగా భాషించాడు. ఒకటి నీలిమేఘంలా, రెండవది చల్లని చందమామల. శరీరాకృతిని బట్టి మేఘ సామ్యం, కమనీయ కాంతిని బట్టి చంద్రునితో ఔపమ్యం. ఆ మబ్బు ఆ జాబిలి నేలకు దిగిరావడం అపూర్వ సన్నివేశమే కదా. జాంబవతి ముగ్ధ శృంగారానికి ప్రాధాన్యమిస్తూ సాగే ఈ గీతం శ్రీకృష్ణావతారం చిత్రంలోనిది. రచన సి. నారాయణరెడ్డి, సంగీతం టివి రాజు.

పాటలు నేటికంటే నాడే ఎక్కువని చెప్పాలి. అలాంటి పాటే ఇది కూడా. నీరసించు శక్తినంతా చేరదీయబూనవోయి, జీవితము సార్థకమ్ము చేయుదారి వెదకవోయి అని కాలం మనకనుకూలమని పరితాపం చెందకుండా నిదురబోవు లోకాన్ని చేయితట్టి లేపవోయి అంటూ ప్రబోధాత్మకంగా సాగిపోతున్న ఈ పాటను జయమ్మనదే చిత్రం కోసం జిక్కీ పాడగా షావుకారు జానకి అభినయించారు. రచన కొసరాజు, సంగీతం ఘంటసాల.

పర్వం పిలిచే పిలుపుకు కారణం సిరికన్నులలోని వలపని, యవ్వనరాగం మైకంతో గానంచేస్తోంది. మల్లెపందిరి పరిమళాలు, మధుమాసపు కోయిలల స్వరాలు, ఎగసిపడే నీటి తరంగాలు, నింగిలోని మేఘాలు, కొలనులోని కమలాలు, ఇవన్నీ ఆ జవరాలిని ఏమన్నాయని ప్రశ్నించగా, ఓరచూపులు, వింత కోరికలు తనలో కలిగించాయని ఆమె బదులిస్తూ సాగిపోయే ఈ గీతం అత్తను దిద్దిన కోడలు చిత్రంలోనిది. గానం ఎస్ జానకి, రచన శ్రీశ్రీ, సంగీతం మాస్టర్ వేణు.

అధరాలు హృదయాలు కలసి గుసగుసలాడాలని, పూలై వెదజల్లిన పరిమళాలు ఘుమఘుమలాడాలని, పల్లవించిన అనురాగపు దారులలో మన బ్రతుకు పండాలని ఓ జంట ఇలా పాడుకుంటోంది. పులకించిన మనసు తలచుకున్న ప్రియురాలి తలపులతో చిందులు వేసి తడబాటకు గురైందట. ఆమె కన్నులలో దాగున్న కమ్మని కథలు తనకు చెప్పమని ఆమెను అడుగుతున్నాడు కథానాయకుడు. బందిపోటు భీమన్న చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసుశీలా పాడిన యుగళగీతం, రచన ఆరుద్ర, సంగీతం టివి రాజు.

అచ్చమైన జావళీల మూసలో పోసి తీసిన ఈ గీతంలో చిన విచ్చిన నచ్చినాలాంటి నుడుల విరుపులు సరదాలను ఎగబోస్తాయి. చరణాలు కూడా పల్లవిలోలాగే అచ్చతెలుగు మాటలతో సాగిపోతాయి. ఆ సంధ్యలో ఆ అందె మోగినప్పటినుంచి చినవాడిపైన తమకం మొదలయిందని, నెలరేడు వెన్నెలతో కన్నుగీటితే ఈ వన్నెల వలపులరేడు వాడితూపులు ఆమెకు ఎదలో నాటాడని పాడుతోంది. జరిగిన కథ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట, రచన సి నారాయణరెడ్డి, సంగీతం ఘంటసాల.

0: కౌగిలి పందిరిలోని మల్లెలు వారి జీవితాల్లో దినదినము మరపురాణి మమతలు చల్లుతున్నాయట. చేసుకున్న తీయని బాసలు, చెరిగిపోని రాతలతో అంతులేని ఊహలు ఏవేవో చిలిపిచేతలు చేస్తున్నాయట. కన్నుల్లో వెన్నెలలు కాయించుకుంటూ ఇరు హృదయాలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు, ఎదల్లో పదిలంగా దాచుకున్నారు. ఈతరం మనిషి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసుశీల పాడిన పాట. రచన ఆత్రేయ, సంగీతం చక్రవర్తి.
1: ఇచ్చేశా నా హృదయం తీసుకో.

అనుభూతికి భాష లేదు, అది అవ్యక్తమైంది. ఒక ముసినవ్వు ద్వారా, ఒక కొసచూపు ద్వారా అది వ్యక్తమవుతుంటుంది. ఇక్కడ ఆ దశను కూడా చేరుకోలేని మౌన పరిధిలో ఉంది. ఏకాంతంలో ఏ కాంతైనా తన కాంతుణ్ణి తలుచుకుని మననం చేసుకునే అనుభూతి.

అనుభూతి పర్వమే ఇది. అద్దంలో నీడ అంటే మరో నీడ ఏదో కాదు, తన ప్రతిబింబమే. నీడ ముద్దుగా తూచిందంటే తాను ముద్దుగా ఉన్నానని తోచడమే. అంత ముద్దుగా కనబడడం వల్లనే ఆ నీడ నవ్వేసింది. ఆ పారవశ్యంలో ఒంటరిగా పడుకుంటే కొంటెనిదుర రాను అన్నదట. భలే రంగడు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన గీతం, రచన సి. నారాయణరెడ్డి, సంగీతం కెవి. మహాదేవన్.

మమతల తరగలపై మధువుల నురగలపై పరవశించిపోయి ఏకమైన జంట ఊహల వాహినిలో ఇలా పాటపాడుకుంటోంది. అనురాగసీమలు అల్లారుముద్దుగా దోబూచులాడదామని ఆకాశంలో విహరిస్తూ నేలపై పులకిస్తూ శృంగార రసభావాలలో తేలియాడుదామని జాబిలీ తారల్ల రాధాకృష్ణుల్లా తన్మయత్వముందుతూ కరిగిపోదామని అంటోంది. ఆస్తులు అంతస్తులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసుశీల పాడిన గీతం, రచన ఆరుద్ర, సంగీతం ఎస్పి కోదండపాణి.

నాయిక మెరుపుతీగల మిసిమి నిగ్గులను తనలో పొదుగుకొని ఆకాశ గంగా తరంగాల నురగలే తానుగా రూపొంది ఇలకు దిగివచ్చింది. తాను నడిస్తే హంసలు ఆ మందగతి ముందు తడబడిపోతాయట. కులుకుతూ సాగితే నర్తించే నెమళ్ళు తలలు వాలుస్తాయట. తమ పెళ్లి విఘ్నమైనప్పటినుంచి శిలలా ఉండిపోయి మూడుగా మిగిలిన ఆమెకు ఈనాడు తన స్వామి కళ్ళెదుట సాక్షాత్కరించాడు. స్వప్నగీతంలో కూడా కథావస్తురేఖలను చిత్రీకరించిన గీతమిది. వరకట్నం చిత్రం కోసం ఘంటసాల పీసుశీలా పాడిన గీతం. రచన సి. నారాయణరెడ్డి. సంగీతం టివి రాజు.

పసిపాపను కడుపున మూసే తల్లికి, కుటుంబభారం నెత్తిన వేసుకుని సంసారాన్ని నడిపే తండ్రికి, అలాగే పరీక్షలు రాసే విద్యార్థికి అనుక్షణం జీవితంలో పోరాటమే ఉంటుంది. మంచి చెడులు ఎరుగని హృదయం లేని మనుషుల మధ్య జీవించడం నిత్యమూ యుద్ధంలాంటిదే. ఆ రణంలో చివరి వరకు కృషి చేసి నిలిచావంటే గెలుపు తప్పక వరిస్తుందని రాంబాబు పాడుతున్న ప్రబోధాత్మక గీతమిది. సంవరాల రాంబాబు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన గీతం. రచన రాజశ్రీ, సంగీతం వి కుమార్.

ఆమె తన మావను కోరినవి ఎంతో చిన్న కోరికలు. 3 నెలల జీతంలోనుంచి 3 రూపాయలే తీయమంది, ఏదో ఒక నగను చేయించి పెట్టమంది. అందుకు అతను ఇలా చిలిపిగా తన మోజును గిలకరిస్తాడు. 3 రూపాయలకేం లెక్క అని మురుగులు చేయిస్తాడు. అంతటితో ఆగిపోక సంతకు, జాతరకు, బొమ్మలాటకు

వస్తావా అంటాడు. హద్దు దాటని ముద్దు మురిపాలాడుకుందామని బాంధవ్యాలు చిత్రం కోసం ఎల్ఆర్ ఈశ్వరి, ఏవిఎన్ మూర్తి బృందం పాడిన పాట, రచన సి నారాయణరెడ్డి, సంగీతం సాలూరి హనుమంతరావు.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనాప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. రచన కూర్పు శ్రీ సమలం ప్రశాంత్, వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. రేపు ఉదయం అనగా 2026 సెప్టెంబర్ నెల 16వ తేదీ బుధవారం నాడు ప్రసారమయ్యే మా కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు. ఉదయం 6:05 క్షేత్రదర్శిని. ఏడు 15 ఆరోగ్య జీవనం శీర్షికన వర్షాకాలంలో చెవి ముక్కు గొంతు సమస్యలు. డాక్టర్ రమేష్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఏడు 30 శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం జనరంజని. 8:15 శ్రోతలు లేఖలు ఈమెయిల్ ద్వారా కోరిన పాటలు జనరంజని వింటారు. 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో

0: తెలంగాణ ఆయిల్ ఫెడ్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ అంశం గురించి తెలంగాణ ఆయిల్ ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీ జన్ను సత్యనారాయణ గారితో పరిచయం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు. పది గంటలకు ఎవర్ గ్రీన్ హిట్స్, 11:00 గుర్తుకొస్తున్నాయి. 12:00 చైతన్య స్ఫూర్తి, 12:40 ఈట్ ఫిట్. ఒంటి 20 నిమిషాలకు షో టైం, 2:15 శక్తిశీలి కార్యక్రమం ప్రసారమవుతుంది. సాయంకాలం 5:00 చాయ్తో హాయ్ కబుర్లు, 7:15 ఇది మన చట్టం శీర్షికన 5G టవర్స్ ఏర్పాట్లు, అపోహలు. ఈ అంశం గురించి కేంద్ర టెలికమ్యూనికేషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఐటీఎస్ అధికారి శ్రీ ఎం ఈశ్వర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. రాత్రి 8:00 మస్తీ మజా, 8:30 ఏకచిత్ర గీతాలు. ఇక రాత్రి 10:00 నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు. రేపు ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనే అంశం గురించి తెలంగాణ ఆయిల్ ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీ జన్ను సత్యనారాయణ గారితో పరిచయం ప్రసారమవుతుంది. తప్పక ట్యూన్ చేసుకోండి. రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 11 గంటలు దాటి 25 సెకండ్లు. ఇంతటితో మా ఈ ప్రసారాల్ని ఇక్కడే ముగిస్తున్నాం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.